ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 1వ తేదీ, బుధవారం. జీవితం ఒక అవకాశం, దాని నుండి ప్రయోజనం పొందండి. జీవితం ఒక అందం, దానిని ఆరాధించండి. జీవితం ఒక కళ, దానిని గ్రహించండి అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 50 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: గత 8 సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
1: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే బాలలకు, సాహితీవేత్తలకు కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ నగదు బహుమతి అందజేస్తున్న ఏకైక సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తలను గుర్తించి భోగోజు సముద్రమ్మ పురుషోత్తం స్మారక పురస్కారం 10,116 రూపాయలను ఇచ్చి గౌరవిస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
2: సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఉరిమల్ల సునంద.
3: మనసారా నవ్వుదాం. నవ్వు మనిషికి దేవుడిచ్చిన వరం. ఏ మాటల వలన మనిషి జంతువుల నుండి ప్రత్యేకమైన జీవిగా గుర్తింపబడ్డాడో అలాగే నవ్వు వల్ల కూడా మనిషి పలు రకాలుగా పరిగణింపబడ్డాడు. నవ్వు మనిషిని రంగు రూపు వయోభేదం లేకుండా అందంగా చూపిస్తుంది. చిరునవ్వు పెదవులకు భూషణంగా మారి 10 మందితో పరిచయం చేస్తుంది. పసిపాపలా నవ్వే స్వచ్ఛమైన నవ్వు, కల్మషం లేని కమనీయ నవ్వు నవ్వేవారినే కాకుండా చుట్టూ ఉండే పరిసరాలను ఆహ్లాదకరంగా మారుస్తుంది. హాయిగా నవ్వడం ఆరోగ్యానికి సూచిక, సంతృప్తి జీవితానికి ప్రతీక. మన పెద్దలు నవ్వడం ఒక యోగం, నవ్వగలగడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక పెద్ద రోగం అన్నారు. పువ్వు బతికేది 3 నాళ్ళైనా పువ్వు మోములో నవ్వు కనిపిస్తుంది, మనసును మైమరిపింపజేస్తుంది. అందుకేనేమో మనసు కవి ఆత్రేయ గారు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా, చచ్చినాక నవ్వలేమురా ఎంత ఏడ్చినా బతికిరామురా అంటూ మనిషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆచరించే పాటను మనకు అందించారు. నవ్వు గురించి లాభాలు తెలుసుకుంటే నవ్వడం తప్పకుండా అభ్యాసం చేస్తాం. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు 43 కండరాలు ఉత్తేజితం అయ్యి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. నవ్వుతో మనలో సానుకూల శక్తి ఉదయిస్తుంది. అంతేకాకుండా మనలో రక్తపోటు, ఒత్తిడి, కృంగుబాటు, ఆందోళన, తలనొప్పి లాంటి మానసిక రుగ్మతలను దరిచేరనీయకుండా చేస్తుంది. నవ్వు 4 విధాల చేటు అని కూడా మన పెద్దలు అన్నారు. అలా హెచ్చరిస్తూ ఉండడం కూడా మనం చూస్తుంటాం. కానీ నవ్వుకు అన్ని లాభాలు ఉండి కూడా చేటు ఎందుకు అవుతుందబ్బా అని ఎందుకన్నారంటే, సమయం సందర్భం లేకుండా నవ్వకూడదు. తాను ఎక్కడ ఉన్నది గమనించుకోకుండా నవ్వితే చిక్కుల పాలు కావాల్సి వస్తుంది. మయసభలో దుర్యోధను చూసి ద్రౌపది నవ్విన నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. చంద్రుడు వినాయకుని చూసి నవ్వడం వలన పార్వతీదేవి శాపానికి గురి కావలసి వచ్చింది. రావణ సంహారం అయిన తర్వాత శ్రీరాముడు అయోధ్యలో సకుటుంబ సమేతంగా సభలో కొలువుతీరి ఉన్న సమయంలో లక్ష్మణుడు తనలో తానే చిరు దరహాసం చేస్తాడు. లక్ష్మణుని పెదవుల మీద కనిపించిన ఆ నవ్వును చూసి రాముడు, సీత తమలో ఏ లోపాలు చూసి అకారణంగా నవ్వాడని అదే పనిగా ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఇక సభలోని మిగతా సభ్యులైతే, ఎంత లక్ష్మణుడైతే మాత్రం సభామర్యాద లేకుండా అలా నవ్వడమేమిటని తమలో తామే గుసగుసలాడసాగారు. ఒక్క చిన్న నవ్వు సమయం సందర్భం లేకుండా నవ్వడంతో ఇంతమంది సందేహాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇంతకు లక్ష్మణుడు నవ్వింది ఎందుకంటే 14 సంవత్సరాలు తన భార్య ఊర్మిళ తన నిద్రను కూడా తీసుకుంది. గడువు తీరి కార్యదీక్ష అయిపోయింది కావున తన నిద్ర తనకు రావడం మొదలై నిండు సభలో తనను ఆవహిస్తూ ఆవలింతలు తెప్పించేసరికి ఇదంతా గుర్తొచ్చి నవ్వుకుంటాడు. కానీ ఈ విషయం చెబితే గానీ తెలియదు కదా, అప్పటి వరకు లక్ష్మణుడి నవ్వు అపార్థాలకు దారితీసింది కదా, కాబట్టి ఇలాంటి చేటును కూడా తెస్తుందని తెలుసుకోవాలి. ఈ యాంత్రిక జీవితంలో మనిషి ఉరుకులు పరుగులతో నవ్వడమే మర్చిపోయాడు. మనసారా నవ్వలేకపోవడం వల్ల మనిషి రోగాల పాలవుతున్నాడు. అందుకే కొన్ని పట్టణ కేంద్రాలలో నవ్వడం కోసమే ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయంటే అతిశయోక్తి కాదు. పసిపిల్లలు రోజుకు

0: వందల సార్లు నవ్వుతారు. అందుకే వాళ్ళు అంత అందంగా ఆనందంగా కనిపిస్తారు.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమళ్ళ సునంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

ఈ మాసంలో వ్యవసాయదారులు చేయవలసిన వ్యవసాయ పనులు చాలా ఉన్నాయి. వరిలోనైతే సార్వాలో మంచి దిగుబడులు పొందేందుకు నాణ్యమైన విత్తన ఎంపిక చాలా అవసరం. నారుమడి తయారీ, ప్రధాన పొలం తయారీ, నాట్లు, ఎరువులు, అలాగే నీటి యాజమాన్యంలో సరైన మెలకువలు పాటించాలి. నారుమడి తయారీలో నీరు పెట్టడానికి, అలాగే అదనపు నీరు బయటకు పోయేందుకు అనువైన పొలాన్ని నారుమడి కోసం ఎంపిక చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడి 1 ఎకరం విస్తీర్ణం నాటేందుకు సరిపోతోంది. బాగా చివికిన పశువుల ఎరువు 200 కిలోలు 5 సెంట్ల నారుమడికి వేయాలి. చివరి దమ్ములో 5 సెంట్లు నారుమడికి కిలో నత్రజని, 2.2 కిలోల యూరియా, కిలో భాస్వరం, 6.25 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1.70 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్నిచ్చే ఎరువులను వాడాలి. విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో మిగిలిన కిలో నత్రజని, 2.2 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటు నారుమడికి 4 నుండి 5 కిలోల చొప్పున నారుమడిలో పలుచగా నీరు పెట్టి చల్లాలి. ఆకులు బయటకు వచ్చు వరకు 6 తడులు పెట్టి తరువాత నీరు నిలగట్టాలి. నారుమడిలో కలుపు నివారణ ఎంతో ముఖ్యం. విత్తనం చల్లిన 7 నుండి 8 రోజులకు 5 సెంట్లు నారుమడికి 75 మిల్లీలీటర్ల బెందియోకార్బ్ లేదా ప్రిటల్లాకోర్ 40 మిల్లీలీటర్లు లేదా బ్యూటాక్లోర్ 50 మిల్లీలీటర్లు లేదా ఫైరజో సల్ఫ్యూరాన్ 5 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో కాండం తొలుచు పురుగు, పచ్చదోమ, తాటాకు తెగులు, తామర పురుగు నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక చిరుధాన్యాలైన జొన్న అయితే జొన్న పంట విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేసి 20 నుండి 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాల్సి ఉంటోంది. కలుపు తీసిన తరువాత ఎకరాకు 20 కిలోల నత్రజనినిచ్చు ఎరువును నీటి పారుదల కింద లేదా 16 కిలోల నత్రజనినిచ్చు ఎరువును వర్షాధార పంటకు పైపాటుగా పైరులో వేయాల్సి ఉంటోంది. మొవ్వ తొలుచు, ఈగ లేదా కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గులికలను సాళ్లలో వేయాల్సి ఉంటోంది. ఇక చిరుధాన్యాలలో సజ్జకైతే సజ్జ పంట విత్తిన పొలంలో విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 20 నుండి 30 రోజులలోపు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాల్సి ఉంటోంది. విత్తిన 30 రోజుల తరువాత ఎకరాకు 16 కిలోల నత్రజనినిచ్చు ఎరువును నీటిపారుదల పంటకు, అలాగే 12 కిలోల నత్రజనినిచ్చు ఎరువును వర్షాధార పంటకు పైపాటుగా పైరులో వేయాల్సి ఉంటోంది. రాగిలోనైతే 2.5 కిలోల విత్తనంతో పాటు పెంచిన 5 సెంట్ల నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతోంది. నారు పోయడానికి పొలంను మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. నారుమడులను తయారు చేసుకుని విత్తనాలను విత్తుకోవాలి. 21 నుండి 25 రోజుల వయస్సు గల నారును నాటుకోవాలి. వెదజల్లే పద్ధతిలో అయితే భూమిని మెత్తగా తయారు చేసుకుని విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం వేసేదానికి లేదా నారు నాటడానికి ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఇక చిరుధాన్యాలైన కొర్రలోనైతే విత్తిన 3-4 వారాల తరువాత కలుపు తీసిన తరువాత ఎకరాకు 8 కిలోల నత్రజనినిచ్చు ఎరువును పైపాటుగా వేయాలి. ఈ విధంగా ఈ నెలలో వరిలోనూ చిరుధాన్యాలలోనూ సరైన పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈ ఉదయం ప్రసారంలో 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఇక ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఆరోగ్య కార్యక్రమంలో గుండెకు వేకువ జామున గండం కొన్ని వివరాలు వింటారు. 7:30 సేవా తత్పరుడు డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ ప్రసంగం వింటారు. 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో హాకీ ప్లేయర్ కోచ్ శ్రీ ఎస్కే ఇమాం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం వింటారు. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యో దేవోభవ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి కలవకొలును నాగలక్ష్మి.

10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:30 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జి పద్మ. ఇంకా వన సంస్కృతి మన సంస్కృతి ఎల్ జాషువ గారి ప్రసంగం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 చిత్రగీతాలు. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహా సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039, ఎస్టీడీ కోడ్ 087444. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. ఏడు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు. వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తల గురించి వింటారు. ఇంకా జానపద గేయాలు వినవచ్చు. అలాగే కూరగాయలు పండ్ల తోటల్లో కలుపు నివారణ గురించి వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నర్ లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రగీతాలు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతుల వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: గురించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: మహిళా సత్తకు సశక్తికరణ బడితే కదమోకే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారియా హై. ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణం కా కేంద్ర బనే.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,200,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి, శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న

0: భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా
1: ఉన్నాను.
2: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్బంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 1975 జూన్ 25 ప్రారంభమైన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారులను బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేశారని విమర్శించారు. అందుకే ప్రతి ఏడాది జూన్ 25 సంవిధాన హత్యా దివస్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో సహా బంధువులను, బినామీలకు చెందిన సుమారు 11 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 4 గృహాలు, 1 కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో సహా 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితానికి దగ్గరవ్వాలని నిజామాబాద్ జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య పిలుపునిచ్చారు. క్షణికానందం కోసం జీవితాన్ని నరకకూపం చేసుకోవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆలయాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. నిజామాబాద్ హమాల్వాడిలోని సాయిబాబా మందిరంలో ఇటీవల చోరీకి ప్రయత్నిస్తున్న 3 దొంగలను పోలీసులు స్థానికుల సమాచారంతో పట్టుకున్నారు. వీరంతా పంజాబ్కు చెందిన అంతరాష్ట దొంగలు కాగా, జిల్లాలో 8 ఆలయాల్లో చోరీలకు వీరు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగిత రాణా ప్రశంసించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్ కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం 106 కోట్ల రూపాయల వ్యయంతో 7975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక తీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మత్స్య పరిశ్రమకు చెందిన పెండింగ్ పనులపై జిల్లా మత్స్య సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో మహేష్ గౌడ్ కలిసి, అర్సపల్లిలోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆర్మూర్లో చేపల మార్కెట్ నిర్మాణం పెండింగ్ లో ఉందని వివరించారు. వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వనిధి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మురుగు, వర్షపు నీరు నిలవకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటల్ని సాగు చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ పంటలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే

సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. బీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి

0: పోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातीय भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 జూలై వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు

0: పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మన్సు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సాస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
3: మా హాస్పిటల్ నందు
2: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
2: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
3: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
2: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి July 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಆಕಾಶವಾಣಿ అందరికి ఆరోగ్యం ఆరోగ్య సమాచారం
1: కార్యక్రమంలో ముందుగా గుండెకు వేకువజామున గండం ఈ అంశం గురించి తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీమతి జి విశాలిని.
2: రాత్రి పగలు ఇంట బయట గుండెపోటు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. తీవ్ర ఒత్తిడికి భావోద్వేగాలకు గురైనప్పుడు ఇది దాడి చేయవచ్చు. దీనికి వేలాపాలా అంటూ ఏమీ లేదు. అయితే తెల్లవారుజామున ఉదయం పూట ఎక్కువగా వస్తుండడం గమనార్హం. ఒక పరిశోధన ప్రకారం రాత్రి 11 గంటల కన్నా ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. ఇందుకు రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. నిద్రలో శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఉదయం మెలకువ వచ్చే సమయంలో శరీరాన్ని సన్నద్ధం చేయడానికి అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల మోతాదులు పెరుగుతుంటాయి. చురుకుగా అప్రమత్తంగా ఉండడానికి తోడ్పడే ఈ హార్మోన్లు గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తాయి. అందువల్ల గుండె ధమనుల మీద అదనపు భారం పడుతుంది. అప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలవారికి ఇది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగకపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా గుండె రక్తనాళాల్లో పూడికలు కలవారికి అవి చిట్లిపోయి ఉదయం వేళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువవుతుంది. గాయాలైనప్పుడు రక్తం గడ్డగడితే ప్రాణాలు నిలుస్తాయి. కాని రక్తనాళాల లోపల రక్తం గడ్డలు ఏర్పడితే గుండెపోటు పక్షవాతానికి దారితీస్తుంది. మన శరీరంలో సహజంగానే రక్తాన్ని పలుచగా గడ్డలు కట్టకుండా చూసే వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఇది ఉదయం వేళల్లో మందగిస్తుంది. దీంతో రక్తం చిక్కబడి రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. ఉదయం వేళల్లో ప్లేట్లెట్స్ చురుకుగా పనిచేయడం మూలంగానూ రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణ తీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రక్తం సాఫీగా సరఫరా కావాలంటే రక్తనాళాలు మృదువుగా సాగేలా ఉండాలి. ఉదయం పూట సహజంగానే రక్తనాళాలు బిగువుగా ఉంటాయి. అదే సమయంలో రక్తపోటు కాస్త పెరుగుతుంది. దీనికి తగినట్టుగా రక్తనాళాలు సాగకపోతే గుండె మీద భారం పెరుగుతుంది. పగటిపూట నీళ్లు బాగానే తాగుతాం, కాని రాత్రిపూట పెద్దగా పట్టించుకోం. కొందరు మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుందని నీళ్లు ఎక్కువగా తీసుకోరు. ఫలితంగా ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ అవుతుంది. అందువల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రక్తంలో ఉప్పు మోతాదు ఎక్కువై రక్తం చిక్కబడుతుంది. అంత సాఫీగా కదలదు. అటువంటప్పుడు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇది ముప్పును తెచ్చిపెడుతుంది. నిద్ర సమస్యలు గుండెకు చేటు చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగడం, నిద్రలేమి వంటి సమస్యలు కంటి నిండా నిద్ర పట్టకుండా చేస్తాయి. దీనివల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించదు. అంతేకాదు ఒంట్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమై గుండె జబ్బు ముప్పు పెరిగేలా చేస్తుంది నిద్రలేమి. నిద్రకు భంగం కలగడం వల్ల కుంగుబాటు వంటి మానసిక సమస్యలు వస్తాయి. ఇవి గుండెకు చేటు చేసేవే. రాత్రిపూట తగినంత నిద్రపోకపోతే వేకువ జామున ఉదయం పూట గుండె తీవ్ర ఒత్తిడికి లోనై సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. కొందరు నిద్రలేవగానే వ్యాయామం వంటి శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు. సాధారణంగా ఉదయం పూట శరీరం విశ్రాంతి స్థితి నుంచి నెమ్మదిగా కోలుకుంటూ వస్తుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి తీవ్రంగా శ్రమ చేసినట్లయితే గుండె మీద అదనపు భారం పడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, నెలసరి ఆగిపోవడం, స్లీప్ ఆప్నియా వంటి కారకాలు ముఖ్యంగా గుండె జబ్బుకు కారణాలు. కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవడం మంచిది. రాత్రిపూట 7 గంటల సేపు గాఢంగా నిద్రిస్తే హార్మోన్ల అస్తవ్యస్తం కావడాన్ని తగ్గించుకోవచ్చు. ఉదయం నిద్రలేచాక 1 గ్లాసు నీళ్లు తాగడం మంచిది. కెఫిన్తో కూడిన కాఫీ వంటివి అతిగా తీసుకోవద్దు. మంచం మీద నుంచి ఉన్నట్టుండి లేవడం మానుకోవాలి. కాసేపు కూర్చుని కాళ్ళు, చేతులు, మెడ నడుం కదిలించి సాగదీయాలి. నిద్రలేచాక 9:30 తీవ్రమైన శ్రమ చేయకుండా చూసుకోవడం మంచిది. ఉదయం పూట కాసేపు గాఢంగా శ్వాస తీసుకోవడం, ధ్యానం చేయడం మేలు. ఇవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మందులు వాడేవారైతే రక్తాన్ని పలుచగా చేసే మందులను రాత్రిపూట వేసుకోవడం మంచిది. బీపీ మాత్రను రాత్రిపూట

0: వేసుకోవడం మంచిది. బీపీ మాత్ర 12 గంటలే పనిచేస్తుంది కాబట్టి పగటిపూట రక్తపోటు అదుపులో ఉంటుందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ పగలు రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్లయితే ఉదయం పూట మరో మాత్రను వాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు సోమవారం తెల్లవారుజామున గుండెపోటు బారిన పడడం చూస్తుంటాం. ఉద్యోగులు వారాంతంలో విశ్రాంతి తీసుకుంటారు. మర్నాడు తిరిగి ఆఫీసుకు వెళ్లే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దీన్నే మండే మార్నింగ్ సిండ్రోమ్ అంటారు. సరిగ్గా నిద్రపోకపోవడం, అతిగా మద్యం సేవించడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
1: మీరింతవరకు గుండెకు వేకువజామున గండం ఈ అంశం గురించి తెలుసుకున్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం, ఒత్తిడిలో పడితే నిర్వీర్యమే. ఈ అంశం గురించి తెలుసుకుంటారు.
1: ఒత్తిడిలో పడితే నిర్వీర్యమే అంటున్నారు మానసిక నిపుణులు. మనిషికి ఒత్తిడి వల్ల ఎదురయ్యే అనర్థాలెన్నో, లెక్కలేనన్ని మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చివరకు సంతానోత్పత్తి సామర్థ్యము దెబ్బతింటుంది. వీర్యకణాల సంఖ్యను, బలాన్ని ఇది కుదించేస్తుంది. అందుకే ఒత్తిడిని జయించాలంటూ మానసిక ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అధిక ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సమస్యలొస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీర్యకణాల సంఖ్య పడిపోవడానికి, అవి బలహీనంగా కదలడానికి అధిక ఒత్తిడి స్థాయిలతో సంబంధం ఉందని పరిశోధనలు తేల్చాయి. పురుషులు నిరంతరం ఒత్తిడికి లోనవడం వీర్యకణాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జామిన్ బ్రహ్మభట్ అంటున్నారు. అసలు ఈ ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి వల్ల శరీరం చేసే పనుల తీరుతెనులే మారిపోతాయి. ఒత్తిడి కలిగినప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒత్తిడి సమయాల్లో మనం స్పందించడానికి సహాయపడే శరీర అంతర్నిర్మిత హెచ్చరిక వ్యవస్థలో ఇదొక భాగం. స్వల్పకాలంలో ఇది మంచిదే కాని ఒత్తిడి వారాలు, నెలల పాటు కొనసాగినప్పుడు నిద్ర దెబ్బతింటుంది, శక్తి తగ్గిపోతుంది, మానసిక స్థితి మారుతుంది, తద్వారా బరువు పెరుగుతాం, లైంగిక వాంఛ తగ్గిపోతుంది, కొందరు దుర్వ్యసనాలకు అలవాటు పడతారు. దీని వలన సంతానోత్పత్తి సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమి సమస్య వల్ల కొన్ని దుష్ప్రభావాలు పురుషుల్లో కలుగుతాయి. అవేమిటంటే, శుక్రకణాలు ఉత్పత్తి అయి పరిపక్వం చెంది వీర్యంలో కనిపించడానికి సుమారు 2-3 నెలల సమయం పడుతుంది. దీర్ఘకాలిక అలసట, నిద్రలేమి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచుతుంది. ఇది శుక్రకణాలను నేరుగా దెబ్బతీస్తుంది. అధిక ఒత్తిడి స్థాయిలు శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, అవి బలహీనంగా కదలడం, సరైన ఆకారం లేకపోవడం వంటి వాటికి దారితీస్తాయని పరిశోధనలు తేల్చాయి. దాదాపు 1,200 మందికి పైగా పురుషులపై జరిపిన ఓ అధ్యయనంలో మధ్యస్థాయి ఒత్తిడి ఉన్న వారితో పోలిస్తే అధిక స్థాయి ఒత్తిడి ఉన్న వారిలో వీర్యకణాల సాంద్రత, సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు తేలింది. మరి ఈ ఒత్తిడిని జయించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి ఎందువల్ల కలుగుతుందో తొలుత గుర్తించాలి. తగినంతగా నిద్రపోతున్నారా లేదా అనేది సరిచూసుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉంటున్నారా లేదా అనేది కూడా సరిచూసుకోవాలి. ఎక్కువగా మద్యం తాగుతున్నట్లయితే, మాదక ద్రవ్యాలు వాడుతున్నా ఇత్యాది అంశాల్ని విశ్లేషిస్తే వారు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో గుర్తించవచ్చు. డిజిటల్ వ్యాపకం మనలో విపరీతమైన ఒత్తిడి భావనలను కలగజేస్తుంది. చాలా వరకు దానికి బానిస కాకుండా చూసుకోవాలి. నిద్ర టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వీర్యకణాల వృద్ధికి టెస్టోస్టిరాన్ చాలా అవసరం. అందువల్ల 7-9 గంటలు నిద్రపోవడం ఎంతో అవసరం. క్రమం తప్పని శారీరక శ్రమ, హార్మోన్ల నియంత్రణకు, కార్టిసాల్ను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి సహాయపడుతుంది. జిమ్లో కఠినంగా వ్యాయామం చేయడం కంటే శరీర నిరంతర కదలికలు ఎంతో ముఖ్యం. అధిక బరువు పురుషుల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని పెంచుతుంది. ఇది టెస్టోస్టిరాన్ ను అణిచివేసి వీర్యకణాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ల సంకేతాలకు అంతరాయం కలిగిస్తుంది. దానివలన బరువు తగ్గించుకోవడం మంచిది. నికోటిన్, గంజాయి, అధిక ఆల్కహాల్ ఇవన్నీ వీర్యకణాలు తగ్గిపోవడానికి, బలహీనమైన చలనానికి, అసాధారణ కణ ఆకృతులకు కారణమవుతాయి. వీటిని తగ్గించుకోవటం మన చేతుల్లోనే ఉంది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటే దాని ప్రభావం సంతానోత్పత్తి సామర్థ్యంపై పడొచ్చు. దానివలన ఒత్తిడి కారణాలను గుర్తించి అది పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
0: మీరింతవరకు ఒత్తిడిలో పడితే నిర్వీర్యమే ఈ అంశం గురించి తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీ వి రామకృష్ణ.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: పట్టణ ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: నాగోటు శృతిలోనా
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
3: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా.
4: మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
4: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
2: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు జన్మ.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: సేవా తత్పరుడు డాక్టర్ వేదాన్ చంద్రరాయ్ ప్రసంగం వింటారు.
5: వేదాన్ చంద్రరాయ్ ఒక భారతీయ వైద్యుడు, విద్యావేత్త, పరోపకారి, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. అతను 1948 నుండి 1962 మరణించే వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. భారతదేశంలో అతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం July 1 జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతను 1961 ఫిబ్రవరి 4 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు. బిధాన్ చంద్రరాయ్ 1882 జులై 1 పాట్నాలోని బంకింపూర్లో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. అక్కడ అతని తండ్రి ప్రకాష్ చంద్రరాయ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అతని తల్లి అఘోర్కమినీ దేవి మతపరమైన మరియు అంకితమైన సామాజిక కార్యకర్త. బిధాన్ తల్లిదండ్రులు గొప్ప బ్రహ్మ సమాజవాదులు మరియు కుల మతాలకు అతీతంగా తమ సమయాన్ని మరియు డబ్బుని అవసరమైన ప్రతి ఒక్కరి సేవకు అంకితం చేశారు. బిధాన్ 1897 పాట్నా కాలేజియట్ స్కూల్లో చదువుకున్నాడు మరియు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి IA డిగ్రీని పొందాడు. అతను పాట్నా కళాశాలలో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశాడు. అక్కడ అతను గణితంలో గౌరవాలతో BA డిగ్రీని పొందాడు. తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తరువాత అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కలకత్తా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను చేపట్టడానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తులను 2 ఆమోదించాయి మరియు అతను 2 హాజరు కావడానికి ఎంచుకున్నాడు. బిధాన్ కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి 1901 జూన్ పాట్నాను విడిచిపెట్టాడు. వైద్య పాఠశాలలో ఉన్నప్పుడు బిధాన్ ఒక శాసనాన్ని చూశాడు. అది, నీ చేతులకు ఏది దొరికితే అది నీ శక్తితో చెయ్యి అని రాసి ఉంది. ఈ మాటలు అతనికి జీవితకాల స్ఫూర్తిగా నిలిచాయి. బిధాన్ కళాశాలలో ఉన్నప్పుడు బెంగాల్ విభజన జరిగింది. లాలా లజ్పత్ రాయ్ బాల

గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ వంటి జాతీయవాదులచే విభజనకు వ్యతిరేకత ఏర్పడింది. బిధాన్ ఉద్యమం యొక్క అపారమైన లాగడాన్ని ప్రతిఘటించాడు. అతను మొదట తన వృత్తిలో అర్హత సాధించడం ద్వారా తన దేశానికి మెరుగైన సేవలందించగలనని గ్రహించి తన భావోద్వేగాలను నియంత్రించుకున్నాడు మరియు తన చదువుపై దృష్టి పెట్టాడు. మెడిసిన్లో తదుపరి విద్యను పూర్తి చేయడానికి సెయింట్ బార్తోలోమ్యూస్ హాస్పిటల్లో చేరాలని భావించి బిధాన్ ఫిబ్రవరి 1909లో 1200 రూపాయలతో బ్రిటన్కు బయలుదేరాడు. సెయింట్ బార్తోలోమ్యూస్ హాస్పిటల్ యొక్క అప్పటి డీన్ ఆసియా విద్యార్థిని అంగీకరించడానికి ఇష్టపడలేదు మరియు బిధాన్ దరఖాస్తును తిరస్కరించాడు. డీన్ 30 అడ్మిషన్ అభ్యర్థనల తర్వాత బిధాన్ను అనుమతించే వరకు రాయ్ అనేక అదనపు దరఖాస్తులను సమర్పించారు. బిధాన్ తన అధ్యయనాలను 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశాడు మరియు మే 1911లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో సభ్యుడు మరియు ఏకకాలంలో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో సహచరుడు అయ్యాడు. అతను 1911లో ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తరువాత రాయ్ ప్రావిన్షియల్ హెల్త్ సర్వీస్లో చేరాడు. అతను అపారమైన అంకిత భావం మరియు కృషిని ప్రదర్శించాడు. అవసరమైనప్పుడు నర్సుగా సేవ చేసేవాడు. అతను కలకత్తా మెడికల్ కాలేజీలో, తరువాత క్యాంబెల్ మెడికల్ స్కూల్ మరియు కార్మైకేల్ మెడికల్ కాలేజీలో బోధించాడు. ప్రజలు ఆరోగ్యంగా మరియు మనస్సు శరీరంలో దృఢంగా ఉంటే తప్ప స్వరాజ్యం కలగానే మిగిలిపోతుందని రాయ్ నమ్మాడు. వైద్య విద్య సంస్థకు ఆయన కృషి చేశారు. జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూషన్ మరియు చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 1926లో మహిళలు మరియు పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్ను డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ ప్రారంభించారు. భారతదేశ యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని రాయ్ విశ్వసించారు. యువత సమ్మెలు, నిరాహార దీక్షల్లో పాల్గొనకుండా చదువుకొని సామాజిక సేవకు పూనుకోవాలని సూచించారు. 1956 డిసెంబర్ 15న లక్నో విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్ ప్రసంగం చేస్తున్నప్పుడు డాక్టర్ రాయ్ ఇలా అన్నారు, "నా యువ మిత్రులారా, మీరు కోరిక, భయం, అజ్ఞానం, నిరాశ మరియు నిస్సహాయత నుండి స్వాతంత్ర్యం విముక్తి పోరాటంలో సైనికులు. దేశం కోసం శ్రమించి నిస్వార్థ సేవా స్ఫూర్తితో మీరు ఆశతో ధైర్యంతో ముందుకు సాగండి" అని అన్నారు. డాక్టర్ రాయ్ గాంధీజీకి స్నేహితుడు మరియు వైద్యుడు. గాంధీజీ 1933లో పూనాలోని పర్ణకుటీవన్లో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు డాక్టర్ రాయ్ హాజరయ్యారు. గాంధీజీ ఔషధం భారతదేశంలో తయారు చేయబడలేదు అనే కారణంతో తీసుకోవడానికి నిరాకరించారు. గాంధీజీ డాక్టర్ రాయ్ని ఇలా అడిగారు, "నేను మీ వైద్యం ఎందుకు తీసుకోవాలి? మీరు 400 మిలియన్ల మంది నా దేశస్థులకు ఉచితంగా చికిత్స చేస్తారా?" అని అడగగా డాక్టర్ రాయ్ సమాధానమిస్తూ, "కాదు గాంధీజీ, నేను రోగులందరికీ ఉచితంగా చికిత్స చేయలేకపోయాను. కానీ నేను వచ్చాను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి చికిత్స చేయడానికి కాదు. నా దేశంలోని 400 మిలియన్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతనికి చికిత్స చేయడానికి" అని చెప్పారు. గాంధీజీ పశ్చాత్తాపపడి మందు తాగాడు. 1925లో రాయ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అతను భరత్పూర్ నియోజకవర్గం నుండి బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలకు పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్ సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. స్వతంత్ర వ్యక్తి అయినప్పటికీ రాయ్ స్వరాజ్ పార్టీకి ఓటు వేశారు. 1925లోనే రాయ్ హుగ్లీలో కాలుష్యానికి గల కారణాలను అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు మరియు భవిష్యత్తులో కాలుష్యాన్ని నిరోధించడానికి చర్యలను సూచించాడు. రాయ్ 1928లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యారు. 1929లో బెంగాల్లో శాసనోల్లంఘనను సమర్థవంతంగా నిర్వహించారు మరియు 1930లో వర్కింగ్ కమిటీ సభ్యునిగా నామినేట్ చేయమని పండిత్ మోతీలాల్ నెహ్రూను ప్రేరేపించారు. సిడబ్ల్యూసి చట్టవిరుద్ధమైన సభగా ప్రకటించబడింది మరియు డాక్టర్ రాయ్తో పాటు కమిటీలోని ఇతర సభ్యులను

0: 1930 ఆగస్ట్ 26న అరెస్టు చేసి అలీపూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు. 1931లో దండి మార్చ్ సందర్భంగా కలకత్తా కార్పొరేషన్లోని అనేక మంది సభ్యులు జైలు పాలయ్యారు. రాయ్ జైలు నుండి బయట ఉండి కార్పొరేషన్ బాధ్యతలను నిర్వర్తించాలని కాంగ్రెస్ అభ్యర్థించింది. అతను 1930-31 నుండి కార్పొరేషన్ యొక్క ఆల్డర్ మ్యాన్గా మరియు 1931 నుండి 1933 వరకు కలకత్తా మేయర్గా పనిచేశారు. అతని ఆధ్వర్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్య సహాయం, మెరుగైన రోడ్లు, మెరుగైన లైటింగ్ మరియు నీటి సరఫరా విస్తరణలో కార్పొరేషన్ దూసుకుపోయింది. ఆసుపత్రులు మరియు చారిటబుల్ డిస్పెన్సరీలకు గ్రాంటిన్ ఎయిడ్ పంపిణీ కోసం ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడానికి అతను బాధ్యత వహించాడు. రాయ్ గాంధీజీ సలహా మేరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆ పదవిని అంగీకరించి 23 జనవరి 1948న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో బెంగాల్ మతహింస, ఆహార కొరత, నిరుద్యోగం మరియు తూర్పు పాకిస్తాన్ ఏర్పడిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో శరణార్థుల ప్రవాహంతో నలిగిపోయింది. రాయ్ పార్టీ శ్రేణుల్లో ఐక్యతను, క్రమశిక్షణను తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రమ పద్ధతిలో ప్రశాంతంగా తన ముందున్న బృహత్తరమైన పని చేయడం ప్రారంభించాడు. 3 సంవత్సరాలలో అతని పరిపాలన యొక్క గౌరవం మరియు హోదా రాజీ లేకుండా బెంగాల్లో శాంతి భద్రతలు తిరిగి వచ్చాయి. బిధాన్ చంద్రరాయ్ ప్రజలకు ఇలా చెప్పాడు, మనకు సామర్థ్యం ఉంది మరియు మన భవిష్యత్తుపై నమ్మకంతో మనం దృఢ నిశ్చయంతో శ్రమిస్తే ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు, ఎంతటి భయంకరమైనవి లేదా అధిగమించలేనివి కనిపించినా మన పురోగతిని ఆపలేవు. అందరూ మన దృష్టిని స్పష్టంగా మరియు మన సమస్యలపై దృఢమైన పట్టుతో ఐక్యంగా పనిచేయండి అని చెప్పాడు. 1961 ఫిబ్రవరి 4వ తేదీన దేశం రాయ్ను భారతరత్నతో సత్కరించింది. రాయ్ అసలు సిసలు కర్మయోగి. ఆయన మరణించే చివరి క్షణం వరకు పనిచేస్తూనే ఉన్నారు. ఈ స్థిరచిత్తుడైన మృదు స్వభావి 1962 జూలై 1న తుది శ్వాస విడిచారు. ఆయన పుట్టినరోజు కూడా అదే. బ్రహ్మోగీతం అంటే ఎంతో ఇష్టపడే రాయ్ తాను చనిపోయే రోజున కూడా దాన్ని ఆలపించారు. అతను చనిపోయిన తరువాత అతని ఇల్లు అతని తల్లి అఘోర్కమిని దేవి పేరు మీద వృద్ధాశ్రమంగా మారింది. బిధాన్ చంద్ర రాయ్ జాతీయ అవార్డు రాయ్ జ్ఞాపకార్థం 1962లో స్థాపించబడింది మరియు 1976 నుండి ఏటా ప్రదానం చేయబడుతోంది. వైద్యం, రాజకీయాలు, సైన్స్, ఫిలాసఫీ, సాహిత్యం మరియు కళల రంగాలలో చేసిన అద్భుతమైన సేవలను ఈ అవార్డు గుర్తిస్తుంది. న్యూఢిల్లీలోని చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్లో డాక్టర్ బీసీ రాయ్ మెమోరియల్ లైబ్రరీ మరియు రీడింగ్ రూమ్ పిల్లల కోసం 1967లో ప్రారంభించబడింది. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన షిల్లాంగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, ఎయిర్వేస్ ఇండియా సంస్థలను నెలకొల్పారు. పాత్రికేయుడిగా ఆయన చిత్తరంజన్ దాస్ ప్రారంభించిన కొన్ని జర్నల్స్ను నడిపించే బాధ్యతను స్వీకరించారు. ఆయన జన్మదినోత్సవాన్ని భారత జాతి వైద్యుల దినంగా జరుపుకుంటుంది.
1: సేవా తత్పరుడు డాక్టర్ బీధాన్ చంద్రరాయ్ ప్రసంగం విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: अनुबोस इन्स्टिट्युट अफ टेक्नोलोजी फर वुमेन्स एन अटोनोमस कलेज केटिपिएस रोड पाल्वुन्चा जिल्लालोने एकैक महिला इंजनीरिङ कलाशाल डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हास्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेस्मेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तुकि सुरक्षितमैन बेस्ट चाइस काल चेयंडि 9246907407
1: మహబూబ్ ఫ్యాన్సీ 1 గ్రామ్ ఫ్యాషన్ జ్యువెలరీ చిన్న బజార్ కొత్తగూడెం.
2: మా వద్ద డ్రెస్సెస్ కస్టమైజ్ చేసి ఇవ్వబడును. ఎలిగెంట్ ట్రెండీ అండ్ ఎథ్నిక్ వేర్ కొరకు సంప్రదించండి ఎంఎం బోటిక్ లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం.
1: సెల్ నంబర్ 9553222276.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో హాకీ ప్లేయర్ కోచ్ శ్రీ ఎస్కే ఇమాం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి.
5: క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో 9th సీనియర్ నేషనల్ ఇండోర్ హాకీ ఛాంపియన్షిప్ 2026 ఇటీవల గుజరాత్లో నిర్వహించడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. మరి అక్కడ ఎలా వారు పార్టిసిపేట్ చేశారు, అక్కడ ఈ క్రీడలు ఎలా నిర్వహించారో మన ముందు ఎస్కే ఇమాం గారు కోచ్ అట్లాగే ప్లేయర్గా కూడా ఉన్నారు, సీనియర్ ప్లేయర్గా, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇమాం గారు.
6: నమస్తే మేడం.
5: ఇటీవల నిర్వహించిన హాకీ ఇండోర్ ఛాంపియన్షిప్ అన్నారు, మరి ఇది ఎట్లా పార్టిసిపేట్ చేశారు, దీని ఆర్గనైజేషన్ ఎవరు చేశారు?
6: ఇది ఇండోర్ హాకీ అసోసియేషన్ అని కొత్తగా ఇప్పుడు డెవలప్ అవుతుంది మేడం. హాకీ ఇండోర్లో ఆడడం జరుగుతుంది, 6-7 చాలా మంచి గేమ్ ఉంది. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాకుండా ఇది మేము 2వ సారి 3వ సారి నేషనల్స్కి వెళ్ళడం జరిగింది. పోయినసారి అహ్మదాబాద్ కూడా వెళ్ళడం జరిగింది.
5: ఇండోర్ హాకీ
6: ఆడాము పోయినసారి కూడా. ఈసారి ప్రత్యేకంగా మన కొత్తగూడెం నుండే 15 మంది ప్లేయర్లను మనం సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. మంచి రిజల్ట్ ఉంది. దానికి స్పెషల్ గెస్ట్గా ధనరాజ్ పిల్లే సార్, లెజెండ్ హాకీ సార్ వచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళ పర్యవేక్షణలో టోర్నమెంట్ జరగడం జరిగింది అనమాట. దీంట్లో మేము మంచి ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. రాను రోజుల్లో ఛాంపియన్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి మనకు.
5: ఇండోర్ హాకీ అంటే అది డిఫరెంట్ కదా, మామూలుగా అవుట్డోర్ హాకీ నిర్వహించడం చూసాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, కానీ వేరే ఇతర జిల్లాల్లో కూడా అవుట్డోర్ హాకీ టోర్నమెంట్సే నిర్వహించారు. ఇండోర్ హాకీ క్రితం సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారా?
6: అవును మేడం.
5: ఎలా ఉంది మీకు ఆ ఎక్స్పీరియన్స్?
6: చాలా బాగుంది మేడం. ఇండోర్ హాకీ కూడా అవుట్డోర్ హాకీకి పెద్దగా తేడా ఏం లేదు మేడం. దానికి దీనికి నెంబర్స్ తగ్గుతారు. ఇది 6-7 ఆడతాం, అదే 11-7 ఆడతాం. ప్లే ఫీల్డ్ కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది. చాలా సాఫ్ట్ గేమ్ ఆర్ స్పీడ్, మరి దాంతోపాటు ఎక్కువ స్కిల్ ఉన్న గేమ్ ఇండోర్. ఈ రెండు కూడా రిలేటెడ్ గేమ్స్ మేడం. ఇండోర్ ఆడినా అవుట్డోర్ ఆడినా పెద్దగా మార్పు ఉండదు. కాకపోతే ఇండోర్ ఆడడం వల్ల ఆటోమేటిక్గా అవుట్డోర్ ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. వాళ్ళలో స్పీడ్ కానీ స్కిల్ కానీ చాలా అభివృద్ధి అవుతుంది మేడం.
5: నేల మీద ఆడడానికి ఉన్న ఇండోర్లో అంటే ఒక ర్యాంప్ లాగా కానీ లేదంటే ఫ్లోర్ లాగా ఉంటుందా, అసలు దాన్ని ఎట్లా తయారు చేస్తారు, ఇంకా ఏమన్నా ప్రత్యేకంగా మీరు జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉందా?
6: ఉంది మేడం. ఇండోర్ హాకీ దానికి ప్రత్యేకంగా మనకు వుడెన్ కోట్ లాంటిది ఉంటుంది మేడం. చాలా స్పీడ్గా ఉంటుంది బాల్, కంటిన్యూషన్ రొటేషన్లో ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొద్దిగా మార్పులో ఉంటాయి. దాంతోపాటు మనకు ఇండోర్లో ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ బాగా పెరుగుతుంది మేడం. మనకు అవుట్డోర్ ప్లేయర్లకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. స్పీడ్ అండ్ పవర్ చాలా యూజ్ అవుతుందని ఇండోర్లో ఆడడం జరిగింది మేడం. ఇండోర్ కూడా రానున్న రోజుల్లో మన ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి ఇండియాకి 18 కంట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఇండియా క్యాంప్లో కూడా మన కొత్తగూడెం నుండి ఒక 2-3 ప్లేయర్స్ కూడా క్యాంప్లో ఉండే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది మాకు.
5: ఆ లెవెల్లో కోచింగ్ ఇస్తున్నారు మీరు?
6: ఖచ్చితంగా.
5: అయితే ఇప్పటి వరకు ఉన్న

0: క్రీడ వసతుల విషయానికి వస్తే, మరి మీరు అవుట్డోర్ వాళ్ళని ఆడించారు, ట్రైనింగ్ కూడా అట్లాగే ఇచ్చారు, మీ కోచింగ్ కూడా అవుట్డోర్ కోచింగే ఉంటుంది, మరి ఇక్కడ ఇండోర్ ప్రాక్టీస్ ఎలా చేశారు? మీకు వసతులు ఎవరైనా కల్పించారా?
1: అవుట్డోరు ఎలా ప్రాక్టీస్ చేసామో, ఇండోర్ కూడా మేము ఒక బాస్కెట్బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం జరిగింది మేడం. అక్కడ చాలా మాకు యూజ్ అయింది. ఫ్లోర్ కాబట్టి మనకు చిన్న చిన్న ఫ్లోర్స్ ఉన్న 20x20 ఫ్లోర్స్ ఉన్నా కూడా మేము అక్కడ ప్రాక్టీస్ చేసాము. బాల్ రిసీవింగ్ కానీ బాల్ పాసింగ్కి కానీ చాలా అడ్వాంటేజ్గా ఉంటుందని కొన్ని రోజులు ఇండోర్లో కూడా ప్రాక్టీస్ చేసాం మేడం కొన్ని చోట్ల.
0: మీరు క్రీడాకారులను గ్యాదర్ చేయడమే కాదు, వాళ్ళకి స్ఫూర్తిని ఇస్తూ, వాళ్ళకి మంచి కోచింగ్ ఇస్తూ, మరి వాళ్ళని జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. నేషనల్ కూడా ఇటీవల మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా మీరు అంచెలంచెలుగా క్రీడాకారులని మీరు ఒక లెవెల్కి తీసుకువెళ్ళే ఈ క్రమంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి మీరు అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చూసుకోగలుగుతున్నారా? మీకు ఇంకా ఏమైనా అవసరమైనవి, ఇంకా ఇవి చేయాలి అనేవి ఏమైనా ఉన్నాయా?
1: మేము ఇండోర్ హాకీ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాల్సి ఉంది మేడం. ఎందుకంటే ఈసారి ఇండోర్ హాకీ అసోసియేషన్ గత 2 సంవత్సరాలు టెక్నికల్ ఆఫీసర్గా మేము ఇద్దరం, మిథున్ చక్రవర్తి, నేను కూడా పనిచేయడం జరుగుతుంది. రేపు జరగబోయే ఇంటర్నేషనల్స్ టోర్నమెంట్లో కూడా టెక్నికల్ అఫీషియల్గా మిథున్ చక్రవర్తి పేరు అనౌన్స్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ కోసం మేము వాళ్ళని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళని ఎంపైరింగ్కి కానీ, తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ పరంగా కానీ, తర్వాత మ్యాచెస్ ఆడే విధానంలో కానీ అన్ని విధాలా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్థాయిలో చూడాలనే ఒక ఉద్దేశంతో కూడా బాగా మోటివేట్ చేస్తున్నారు పిల్లలకి. కొన్ని స్కూల్స్ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇండియా టీంలో మన ప్లేయర్ ఉండే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి మేడం.
0: మరి అయితే ఇక్కడ కూడా ఇండోర్ స్టేడియం ఏమైనా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా? ఇప్పుడు జనరల్గా ఇండోర్ హాకీ ఛాంపియన్షిప్ే నిర్వహిస్తున్నారు నేషనల్ లెవెల్లో, ప్రతి స్టేట్లో కూడా ఇండోర్ స్టేడియమ్స్ ఉన్నాయి.
1: చాలా స్టేట్లలో ఇండోర్ స్టేడియమ్స్ ఉన్నాయి మేడం.
0: మరి మన తెలంగాణ స్టేట్లో ఇండోర్ స్టేడియం ఉందా? మీరు దానికి గాను మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు?
1: తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఇండోర్ స్టేడియం హాకీకి సంబంధించింది అయితే లేదు మేడం. వేరే వేరే బోట్లనే మేము ఆడడం జరుగుతుంది. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది, హ్యాండ్బాల్కి కానీ, బాస్కెట్బాల్కి కానీ, షటిల్కి కానీ, వీటన్ని బోర్డులనే మేము ఇండోర్ హాకీ ఆడిపిస్తున్నారు అందరూ. దాంతోపాటు మేము అవుట్డోర్ హాకీలో కూడా నేషనల్గా పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. కాబట్టి అవుట్డోర్ హాకీ కూడా చాలా మంచిగా ఉంది. మనకు ఇప్పుడు మన కొత్తగూడెంలో కూడా కొన్ని ప్లేఫీల్డ్ చేయాలనే ఉద్దేశంతో గత పోయిన కలెక్టర్ గారు బాగా ఇంట్రెస్ట్ చేశారు. రామచంద్రరావు కాలేజ్ వెనకాల ఒక చిన్న ప్లేస్ని కూడా అలాట్ చేసి అక్కడ వర్క్ జరగడం జరుగుతుంది.
0: మీకంటే ఒక ప్లేస్ ఇచ్చారు హాకీ ఆడడానికి కోసం, స్పెషల్గా మీకు ఉండాలని మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు అలర్ట్ అయ్యింది. దాని నిర్మాణం కోసము లేదంటే ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఎవరిని సంప్రదించాలి? ఫర్దర్గా మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
1: గత లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ కొద్దిగా తక్కువగా ఉన్నట్టుంది. మనకు పోయిన కలెక్టర్ గారు జితేష్ పటేల్ గారు బాగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలా స్పోర్ట్స్కి, హాకీ అనే కాదు అన్ని స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కొత్తగా చార్జ్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఆయన పనులలో బిజీగా ఉన్నారు. రానున్న రోజుల్లో అతను కూడా స్పోర్ట్స్ వైపు ఎక్కువ మగ్గు చూపే అవకాశం ఉంది. దాంతో మా డివైఎస్ఓ గారు కూడా ప్రత్యేకంగా కొన్ని స్టేడియాలు నిర్మించాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ కోసం మండలాల్లో ఒక చిన్న మినీ స్టేడియంస్ లాంటివి ఎక్కడెక్కడ అరేంజ్ చేస్తే పిల్లలు ఆడే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఒక పెద్ద స్టేడియం కట్టి ఆ స్టేడియంకి అందరు పోలేక ఇబ్బంది పడి కంటే ఎక్కడికక్కడ ఒక చిన్న మినీ స్టేడియంస్ కానీ మనం అరేంజ్ చేసుకుంటే మండలాల వైజ్గా చాలా మంచి క్రీడాకారులు తయారవుతారు. ఇది ఒక మంచి అభివృద్ధి దిశకు కూడా వెళ్తుంది. దాని తర్వాత ఒక జిల్లాలో ఒక పెద్ద స్టేడియం కనుక మనం ఎలెక్ట్ చేసుకోగలిగితే ఈ పిల్లలందరూ అక్కడ ఆడి మంచి రిజల్ట్ తీసి, అందులో హాకీ కానీ, ఫుట్బాలే కానీ, కరాటే, కుంఫు ఇలాంటి గేమ్స్ అయినా సరే ఏ మండలానికి ఆ మండలానికి ఒక చిన్న మినీ స్టేడియమ్స్ని అరేంజ్ చేసి ప్రతి 3-4 మంత్స్కి ఒకసారి ఒక చిన్న ఇంటర్నల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తే మనం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు మాకు చాలా ఫ్రీ అవుతుంది. తర్వాత పిల్లలకు కూడా ఫియర్ పోతుంది, మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒక 3-5 ఇయర్స్ ఒక ప్రణాళిక కనుక జిల్లాలో చేసుకుంటే స్పోర్ట్స్ గురించి మంచి మనకు మెడల్స్ కొట్టే అవకాశాలు ఉన్నాయి మనకు.
0: మరి ఈ ఆలోచన మీరు ఎవరితోనైనా పంచుకున్నారా? మీకు సపోర్టివ్గా ఎవరున్నారు? దీన్ని ఆచరణలో పెట్టడం సాధ్యమేనా?
1: దీన్ని ఆచరణలో పెట్టడం చాలా సాధ్యం మేడం. ఎందుకంటే ఇప్పుడు

0: కలెక్టర్ గారు కానీ, తర్వాత మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, తర్వాత డివైఎస్ఓ గారు కానీ, వీళ్ళందరూ కనుక ఒక ప్రణాళిక మీదకి వచ్చేసి ఈ జిల్లాలో స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనే ఒక ఉద్దేశం కనుక ఖచ్చితంగా వాళ్ళు పూనుకుంటే దీన్ని వాళ్ళు చేయడం పెద్ద విశేషం కాదు. కాకపోతే ఎవరు ఉన్న పనులలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళని ఒక తాటిపైకి తేవడం కుదరట్లేదు. మా డివైఎస్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. దాంతోపాటు చాలామంది కోచ్లు కూడా వాళ్ళు ఎమ్మటి ఉంటున్నారు. సరైన కోచ్లు కనుక నియమించుకుని వాళ్ళు మంచి ట్రైనింగ్ కనుక ఇవ్వగలిగితే పిల్లలకి, చాలామంది పిల్లలు ఇక్కడ ఆడడానికి శ్రద్ధ చూపుతున్నారు. అదిగాక మనకున్న సోర్సెస్ ప్రకారంగా మన దగ్గర ఉన్న పిల్లలు చాలామంది ట్రైబ్స్ పిల్లలు కావడం మనకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫిట్నెస్ కానీ, స్పీడ్ కానీ, పవర్ కానీ చాలా ఉంది. ఒక అనుభవమైన కోచ్ల్ని కనుక కరెక్ట్గా మనం పెట్టుకోగలిగితే, ఖచ్చితంగా వాళ్ళకి చిన్న స్కిల్స్ నేర్పగలిగితే మనకు ఖచ్చితంగా మనం మెడల్ సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి మేడం.
1: మీ నుంచి రిక్వెస్ట్ అనేది డివైఎస్ఓ గారి దగ్గర ఉంది. ఇది కార్యాచరణ చేయడమే తర్వాయి అన్నమాట. అంటే ఇంకా కార్యాచరణ అంటూ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నట్టు రిమోట్ ఏరియాల్లో ఉన్న క్రీడాకారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి ఇంకా ప్రతి చిన్న విలేజ్లో కూడా ఒక మినీ స్టేడియం అంటూ ఉంటే ఆడుకోవడానికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతారు. చాలా మంచి ఆలోచన ఇది ఇమామ్ గారు. మరి కేవలం హాకీయే కాకుండా అన్ని ఆటలు కూడా ఆడాలి పిల్లలు, ఆరోగ్యంగా ఉండాలి, మెడల్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. మరి మీరు అలాగే టెక్నికల్ సపోర్టింగ్ కూడా మీరు ఇస్తున్నారన్నారు. ఒక టెక్నికల్ ఆఫీసర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
0: ఒక గేమ్లో టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, విజిలింగ్ అని ఒకటి, రెండు వేరియేషన్స్ ఉంటాయి మేడం. విజిలింగ్ అని వచ్చేసి మనం ఫీల్డ్లో మనం ఎంపైరింగ్గా చేస్తాము. టెక్నికల్ ఆఫీషియల్ అంటే టేబుల్ ఆఫీషియల్ మీద వాళ్ళ పాయింట్స్ని కలెక్ట్ చేయడం, ఫౌల్స్ని రికార్డ్ చేయడం, వీటన్నిటికి కూడా వీళ్ళు సీనియర్ ప్లేయర్ అయి ఉండాలి మేడం. ప్రత్యేకంగా ఆటలో అనుభవం అయి ఉండాలి బాగా. ఆ క్రమంలో ఉన్న వాళ్ళనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మేడం. తమ ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మేము దాంట్లో పాస్ కావాల్సి ఉంటుంది మేడం.
1: మీరు ఏమైనా అటువైపు వెళ్ళాలనే ఉద్దేశం ఉందా మీకు?
0: ఖచ్చితంగా వెళ్ళాలి మేడం. ఎందుకంటే ఎప్పుడైతే టేబుల్ మీద ఫీల్డ్ల ప్లేయర్స్కి మనం సపోర్ట్గా ఉంటామో అప్పుడే మనం రానున్న ప్లేయర్స్ మనకు ఫీల్డ్లో మంచి మెడల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ప్లేయర్ ఒక్కడే పోయి నేషనల్స్ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అతను అంతగా మెరుగుపడే అవకాశం ఉండదు. అతని పక్కన టేబుల్ అఫీషియల్స్ కానీ, తర్వాత ఎంపైర్స్ కానీ మన వాళ్ళు ఉంటే ఆ బలం వేరే ఉంటుంది మేడం ప్లేయర్లకి.
1: ఒక కోచ్ ఒక్కడి వల్లనే కాదు, ఒక అంపైర్ వల్లనో ఒక టెక్నికల్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో రాణించగలిగే అంత కెపాసిటీ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు.
0: ఆగస్టు 29 మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం మేడం. ఈ క్రమంలో గత 12 సంవత్సరాల నుండి ధ్యాన్చంద్ మెమోరియల్ గోల్డెన్ కప్ నిర్వహిస్తున్నాము. పోయిన 2 సంవత్సరాలే దాన్ని నిర్వహించడం జరగలేదు. మళ్ళీ ఇయర్ కూడా స్కూల్ లెవెల్ అండర్ 16 ధ్యాన్చంద్ మెమోరియల్ గోల్డెన్ కప్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాం మేడం. అంతేకాకుండా అన్ని క్రీడల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి క్రీడా ఫెస్టివల్లా ఇది కూడా మేము అరేంజ్ చేసే ప్రయత్నం ఈ ఇయర్ మళ్ళీ చేస్తున్నాం. గత 2 ఇయర్స్ బ్యాక్ చేసాము అదే క్రమంలో. చాలామంది దాంట్లో 400 నుండి 600 మంది క్రీడాకారులు అన్ని గేమ్స్ నుండి పార్టిసిపేట్ చేశారు. మనం హైదరాబాద్ నుండి కొంత సపోర్ట్ తీసుకున్నాము కొన్ని కంపెనీల ద్వారా. ఈ ఇయర్ కూడా మనకు మన జిల్లా నుండి సపోర్ట్ ఉంటే ఒక నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా తయారు చేసి అన్ని గేమ్స్ ఒకే ప్లేస్లో మనం కండక్ట్ చేసే విధానం ఒకటి ప్లానింగ్ చేస్తున్నాము. ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది మేడం దానికి.
1: అది ఎంతో కష్టమైనప్పటికీ కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి మీరు మీకు సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డే చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నామండి. చాలా బాగుందండి. మరి మీరు సీనియర్ ప్లేయర్గా ఉన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాకీని వెలుగులోకి తీసుకురావడం కానీ, టోర్నమెంట్లు ఇక్కడ కూడా కండక్ట్ చేయడంలో కానీ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని చేస్తున్నారు ఇమామ్ గారు. ఇంకా హాకీ క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలి, అలాగే నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన క్రీడాకారులు ఆడాలని చెప్పి, అట్లాగే మీరు కూడా ఒక టెక్నికల్ ఆఫీసర్గా కూడా మీరు మంచి క్వాలిఫికేషన్ తెచ్చుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
2: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో హాకీ ప్లేయర్ కోచ్ శ్రీ ఎస్కే ఇమామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి

0: रीजनल डायरेक्टर, ऑपरेशंस ऑफिसर, एयर सेफ्टी ऑफिसर, असिस्टेंट लीगल एडवाइजर, असिस्टेंट डायरेक्टर, असिस्टेंट ग्रेड टू, असिस्टेंट माइनिंग जियोलॉजिस्ट, प्रिंसिपल सीनियर सेकेंडरी स्कूल, असिस्टेंट रजिस्ट्रार, ప్రైవేట్ సెక్రటరీ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి అర్హతలను నిర్దేశించారు. అలాగే అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్ చేసి తుదిగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను అనుసరించి రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. చివరిగా ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://upsc.nic.in https://upsc.nic.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 3, 2026. మరొక ప్రకటన. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులోనే ఏపీ సర్కిల్లో ఒకటి, తెలంగాణ సర్కిల్లో రెండు పోస్టులు కలిసి ఉన్నాయి. పోస్టును అనుసరించి బీఈ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చూడమా www.externalexam.bsnl.co.in www.externalexam.bsnl.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 3, 2026. మరొక ప్రకటన. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎస్ఐ ఫార్మసిస్ట్ 18 ఖాళీలు, ఏఎస్ఐ ఎక్స్రే టెక్నీషియన్ 1 పోస్టు, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్కు తోడు సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బేసిక్ వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెరిట్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. వెబ్సైట్ చిరునామా https://cisfrect.cisf.gov.in https://rect.cisf.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూపీఎస్సి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి 538 గ్రూప్ ఏ, గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆనందమానందమాయే మదియాశల నందనమాయే. శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శ్రోతలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

గత కొన్ని సంవత్సరాలుగా ఆకాశవాణి శ్రోతలకు అమూల్యమైన వైద్య సలహాలందిస్తున్న డాక్టర్లు డాక్టర్ ఏ పుష్పలత, డాక్టర్ చేతన్, డాక్టర్ స్పందన, డాక్టర్ షకీనా ఇవాంజలిన్, డాక్టర్ బానోత్ ప్రసాద్, డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ రాకేష్, డాక్టర్ మధువరన్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గోళ్ల శ్రీనివాస్, డాక్టర్ నరేందర్ రెడ్డి, డాక్టర్ వినూత్న గార్లకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు డాక్టర్ గద్దే చంద్రకాంత.

0: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ నరేంద్రుల మోనిత గారు చర్మ వ్యాధుల నిపుణులు, క్లినికల్ డెర్మటాలజిస్ట్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, హెయిర్ కేర్ స్పెషలిస్ట్ గారు తన సహచర వైద్యులకు, ఆకాశవాణి శ్రోతలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: డాక్టర్ ఎన్ మోనిత, రోడ్ నెంబర్ 10, కాకతీయ హిల్స్, మాదాపూర్, హైదరాబాద్.
2: ఫోన్ నెంబర్ 0404242405.
1: సెల్ నెంబర్ 9948609634.

0: అభ్యంగ హోలిస్టిక్ స్పా కొత్తగూడెం వైద్యులు డాక్టర్ ఎంవి భాస్కర్ రావు గారు శ్రోతలందరికీ మరియు కొత్తగూడెం ప్రజలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: అభ్యంగన హోలిస్టిక్ స్పా నందు ఫుల్ బాడీ మసాజ్, అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ, కిరోప్రాటిక్, డై నీడ్లింగ్, కప్పింగ్, హిజామా, ఆక్యుపెంక్చర్, ట్యాపింగ్ మొదలగు సౌకర్యాలు కలవు. అలాగే స్వీడిష్ డీప్ టిష్యూ స్పోర్ట్స్ మసాజ్, కేరళ మసాజ్, స్టీమ్ బాత్, ఫుట్ రిఫ్లెక్సోలాజీ కలవు. ఇంకా నెక్, బ్యాక్, సయాటికా, షోల్డర్స్, నీ పెయిన్స్, పెరాలసిస్లకు సంబంధించి ప్రత్యేకమైన థెరపీ గలదు. సంప్రదించండి డాక్టర్ ఎంవి భాస్కర్ రావు, అభ్యంగన హోలిస్టిక్ స్పా, సెల్ నంబర్ 8712345754.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం వైరా రోడ్డులోని శ్రీ బాలాజీ ఏసియన్ హాస్పిటల్ వైద్య బృందం వారు డాక్టర్ శ్రీకాంత్ తాటికొండ ఎండి జనరల్ మెడిసిన్ గారు, డాక్టర్ గడ్డం చేతన్ గౌడ్ ఎండి పీడియాట్రిక్స్ గారు, డాక్టర్ శ్రీనివాస్ భట్టు ఎంఎస్ఈఎన్టీ గారు, డాక్టర్ షేక్ ఫిరోజ్ ఎండి సైకియాట్రీ గారు, డాక్టర్ అనిల్ బాబు ఎంఎస్ జనరల్ సర్జన్ గారు, డాక్టర్ దివ్యశ్రీ స్త్రీల వైద్యం ప్రసూతి వైద్యులు, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు, ఆకాశవాణి శ్రోతలకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శ్రీ ఉషా మల్టీస్పెషాలిటీ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం వైద్యులు డాక్టర్ అజ్మీరా వెంకన్న జనరల్ మెడిసిన్ గారు, డాక్టర్ ఏ ఉషారాణి డెంటల్ సర్జన్ గారు, డాక్టర్ సాగరిక కట్టా స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు, డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు, డాక్టర్ పి శిరీష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారు, ఆకాశవాణి శ్రోతలకు, కొత్తగూడెం ప్రజలకు, తోటి వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: శ్రీ ఉషా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కేపీఆర్ స్ట్రీట్ పక్కన కొత్తగూడెం.

0: సంఘమిత్ర హాస్పిటల్ కొత్తగూడెం వైద్యులు డాక్టర్ జి కనకరాజు కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు కొత్తగూడెం ప్రజలకు ఆకాశవాణి శ్రోతలకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: డాక్టర్ జి కనకరాజు, సంఘమిత్ర హాస్పిటల్, గణేష్ టెంపుల్ దగ్గర, ఎంజీ రోడ్, కొత్తగూడెం. సెల్ నెంబర్ 9458685878.

బొమ్మకొట్టుగా పిలువబడే గిర్దారీలాల్ టెక్స్టైల్ షోరూం రామవరం వారు కస్టమర్లకు శ్రోతలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అనునిత్యం వైద్య సేవలు అందిస్తూ కొత్తగూడెం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న లలిత పద్మావతి నర్సింగ్ హోం కొత్తగూడెం వైద్యులు డాక్టర్ సిఆర్పిఎస్ కృష్ణ గారికి, డాక్టర్ కె పద్మావతి గారులకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామవరం వాస్తవ్యులు జేవీఎస్ రామారావు గారు, డాక్టర్ డిఎల్ అనురాధ గారు, వరలక్ష్మి అనురాధ గారు, జేవీఎన్ సాయికృష్ణ, జేవీఎస్ఎస్ శివతేజ గారులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు డాక్టర్ కె పూర్ణచందర్రావు, డాక్టర్ అరీఫ్, డాక్టర్ తేజ నవీన్, డాక్టర్ హారిక గార్లకు జాతీయ వైద్యుల దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్తగూడెం వాస్తవ్యులు పి సూర్యప్రకాష్ గారు, పమజ, ప్రణతి, ప్రణేష్, జేవీఎస్ రామారావు గారు, డాక్టర్ డిఎల్ అనురాధ, వరలక్ష్మి, డివిఆర్ భాస్కర్, స్వాతి గార్లు.

0: అలాగే అహర్నిశలు అలుపెరగక వైద్య సేవలందిస్తున్న వైద్యులకు, శ్రోతలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం.
1: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989670706.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆఖరి పోరాటం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వింటారు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మేరా జూతా హై జపానీ, ఏ పటలూ నో ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
9: మహబూబ్ ఫ్యాన్సీ 1 gram ఫ్యాషన్ జ్యువెలరీ, చిన్న బజార్, కొత్తగూడెం.
10: మా వద్ద డ్రెస్సెస్ కస్టమైజ్ చేసి ఇవ్వబడును. ఎలిగెంట్, ట్రెండీ అండ్ ఎథ్నిక్ వేర్ కొరకు సంప్రదించండి. MM బోటిక్, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం.
9: సెల్ నంబర్ 9553222276.
10: శ్రీ భద్రాద్రి హాస్పిటల్, కొత్తగూడెం.
9: మా హాస్పిటల్ నందు
10: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
9: డాక్టర్ AR కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
10: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
9: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
10: శ్రీ భద్రాద్రి హాస్పిటల్, డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్, RTC బస్టాండ్ ఎదురుగా, కొత్తగూడెం.
11: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 6 ప్రాణం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ బృందం పడిన పాట వింటారు.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: Anubhav's Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palwancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma BTech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayila ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గత 8 సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
2: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే బాలలకు, సాహితీవేత్తలకు కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ నగదు బహుమతి అందజేస్తున్న ఏకైక సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తలను గుర్తించి భోగోజు సముద్రమ్మ పురుషోత్తం స్మారక పురస్కారం 10,116 రూపాయలను ఇచ్చి గౌరవిస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
3: కార్యక్రమంలో ఇప్పుడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట వింటారు.

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఆమె చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 9:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అయ్యింది.

0: ఏపి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ The Honorable President of India has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education, but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the

0: we have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. You have the responsibility how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system, and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir Gar Matladutu, Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019 లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: The first convocation of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vizianagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc., for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
3: ఆంధ్రప్రదేశ్ ఐతిహాసిక నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ विश्वविद्यालय एक प्रथम दीक्षांत समारोह को संबोधित करते हुए मुझे प्रसन्नता हो रही है. आज उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई. सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा. मैं आशा करती हूं कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें. यही साथ

0: विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है। इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य से विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे। इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
3: గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఆకాశవాణి
4: కొత్తగూడెం కేంద్రం.
5: ఆకాశవాణి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య దేవోభవ పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. వినండి వైద్య దేవోభవ పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం.

ప్రాణాలను కాపాడుతూ ఆశను నింపుతూ సేవనే ధ్యేయంగా తీసుకుని నిరంతరం కృషి చేసే ప్రతి వైద్యుడికి హృదయపూర్వక వందనాలు. మీ అంకితభావం, కరుణ, సేవాస్ఫూర్తి సమాజానికి అమూల్యమైన సంపద. ప్రతి రోగికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్స్ చేసే త్యాగం ఎప్పటికీ మరవలేనిది.

చెందిన అర్థాన్ని వైద్యులు తమ సేవల ద్వారా ప్రతిరోజు నిరూపిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో వైద్యుని పాత్ర ఎంతో గొప్పది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించే మహోన్నతమైన వ్యక్తులు వైద్యులు. వారి సేవలు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, మానవత్వానికి అంకితమైన ఒక గొప్ప సేవ. మన దేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్స్ డేగా జరుపుకుంటారు. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి జన్మదినం మరియు వర్ధంతి రెండు జూలై 1వ తేదీనే. ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును డాక్టర్స్ డేగా నిర్వహిస్తారు. వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో, ప్రకృతి విపత్తుల్లోనూ, మహమ్మారులు వంటి క్లిష్ట సమయాల్లోనూ వారు చేసే సేవలు అమూల్యమైనవి. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి సమాజం కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి వైద్యుడు నిజమైన సేవామూర్తి. వైద్యుని చిరునవ్వు రోగిలో ధైర్యాన్ని నింపుతుంది. వారి మాటలు ఆశను కలిగిస్తాయి. వారి చికిత్స ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని తిరిగి తీసుకువస్తుంది. అందుకే మన సంస్కృతిలో వైద్యో నారాయణో హరి అని వైద్యులను దైవంతో సమానంగా గౌరవిస్తారు. ప్రాణాలను కాపాడుతూ, ఆశను నింపుతూ, సేవనే ధ్యేయంగా తీసుకుని నిరంతరం కృషి చేసే ప్రతి వైద్యుడికి హృదయపూర్వక వందనాలు. డాక్టర్ అంటే కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక బాధ్యత, ఒక సేవ, ఒక ప్రాణదానం. మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు మనకి పునర్జన్మను ప్రసాదిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి రోగికి ఆశను నింపి ఆరోగ్యాన్ని అందించేందుకు తమ సమయాన్ని, శ్రమను, జ్ఞానాన్ని అంకితం చేసే మహనీయులు డాక్టర్లు. రోగి ముఖంలో చిరునవ్వు చూడటమే వారి విజయంగా భావిస్తారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, నిరంతర సేవ, అపారమైన ఓర్పు. మానవత్వంతో వారు సమాజానికి చేస్తున్న సేవ అమూల్యమైనది. ప్రతి ప్రాణం విలువైందని నమ్మి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ విధిని నిర్వర్తించే వైద్యులకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారి అంకితభావం, కృషి, త్యాగం మన సమాజానికి గొప్ప ఆదర్శం. రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తూ, ఆశను నింపుతూ, తమ సేవను మానవత్వానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి వైద్యుడు. వైద్యుని అంకితభావం, కరుణ, సేవాస్ఫూర్తికి మనమిచ్చుకునేది మన హృదయపూర్వక కృతజ్ఞతలు మాత్రమే. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రతి వైద్యుడికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. వారి సేవలను గౌరవిద్దాం. వారు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రోగి బాధను తన బాధగా భావించి ప్రతి క్షణం ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్నారు వైద్యులు. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మానవత్వానికి ప్రతీక. వారి జ్ఞానం, సహనం, సేవా దృక్పథం సమాజానికి అమూల్యమైన సంపద. వైద్యుల చేతుల్లో ఎన్నో జీవితాలు కొత్త ఆశను పొందుతున్నాయి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వైద్యుడి పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయం. జ్ఞానం, అంకితభావం, కరుణతో రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తూ సమాజానికి అమూల్యమైన సేవ చేస్తున్నారు. అనారోగ్య సమయంలో రోగులకు ధైర్యాన్ని నింపుతూ ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు కృషి చేసే ప్రతి వైద్యుడు సమాజానికి నిజమైన సేవకుడు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తించి కృతజ్ఞతలు తెలియజేయటం మనందరి బాధ్యత. వారి నిస్వార్థ సేవలకు గౌరవం తెలుపుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వారి పాత్రను స్మరించుకుందాం. ప్రాణాలను కాపాడే ప్రతి వైద్యుడు నిజమైన దేవునికి ప్రతిరూపమంటారు. అత్యవసర పరిస్థితుల్లోనూ, విపత్తుల సమయంలోనూ తన వ్యక్తిగత సౌకర్యాలను పక్కనపెట్టి ప్రజల సేవలో నిమగ్నమవుతారు వైద్యులు. వైద్యుడు సమాజానికి అత్యంత విలువైన సేవలను అందించే వ్యక్తి. రోగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వారికి ధైర్యం, ఆశ, విశ్వాసాన్ని అందిస్తారు. జ్ఞానం, నైపుణ్యం, అనుభవంతో వ్యాధులను నిర్ధారించి సరైన చికిత్స అందించటం వైద్యుని ప్రధాన బాధ్యత. వైద్యుని సేవలకు సమయం అనే పరిమితి ఉండదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం సిద్ధంగా ఉంటారు. అనేక సందర్భాల్లో తమ వ్యక్తిగత సౌకర్యాలను త్యాగం చేసి రోగుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తారు. ఒక మంచి వైద్యుడు కేవలం మందులు ఇవ్వడమే కాదు, రోగితో ఆప్యాయంగా మాట్లాడి అతని

లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాడు. రోగి త్వరగా కోలుకోవడంలో వైద్యుని మాటలు, ప్రోత్సాహం కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్యులు చేస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి అంకితభావం, కరుణ, నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. వైద్యుడు కేవలం వ్యాధిని నయం చేసే వ్యక్తి కాదు, జీవితాలకు ఆశను, కుటుంబాలకు ఆనందాన్ని అందించే మహోన్నత సేవకుడు. ప్రతి మనిషి జీవితంలో వైద్యుని పాత్ర ఎంతో ముఖ్యమైంది. చిన్న జ్వరం నుండి క్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు ప్రతి దశలో వైద్యుడు తమ జ్ఞానం, నైపుణ్యం, అంకితభావంతో సేవలందిస్తారు. ఎన్నో గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కనపెట్టి రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తారు. వైద్యుని చేతుల్లో కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉంటుంది. ఒక చిరునవ్వు, ఒక ధైర్యవచనం, ఒక సరైన చికిత్సతో రోగిలో జీవించాలనే ఆశను నింపుతారు. అందుకే వైద్యులను దేవుని తర్వాత స్థానంలో ఉంచి గౌరవిస్తారు.

0: వ్యక్తి కాదు, జీవితాలకు ఆశను, కుటుంబాలకు ఆనందాన్ని అందించే మహోన్నత సేవకుడు. ప్రతి మనిషి జీవితంలో వైద్యుని పాత్ర ఎంతో ముఖ్యమైంది. చిన్న జ్వరం నుండి క్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు ప్రతి దశలో వైద్యుడు తమ జ్ఞానం, నైపుణ్యం, అంకితభావంతో సేవలందిస్తారు. ఎన్నో గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కనపెట్టి రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తారు. వైద్యుని చేతుల్లో కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉంటుంది. ఒక చిరునవ్వు, ఒక ధైర్యవచనం, ఒక సరైన చికిత్సతో రోగిలో జీవించాలనే ఆశను నింపుతారు. అందుకే వైద్యులను దేవుని తర్వాత స్థానంలో ఉంచి గౌరవిస్తారు. సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతూ మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం సేవ చేస్తున్న ప్రతి వైద్యుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. వారి సేవలు చిరస్మరణీయమైనవి. వైద్యుడు కావడానికి ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, అపారమైన సహనం అవసరం. వైద్యుడు తన జ్ఞానం, అనుభవం, నైపుణ్యంతో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తూ రోగిని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దుతాడు. రోగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందిస్తాడు. అత్యవసర పరిస్థితుల్లోనూ, ప్రకృతి విపత్తుల సమయంలోనూ, అంటువ్యాధుల వ్యాప్తి సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల సేవలో నిలిచేవారు వైద్యులు. ప్రాణాలను కాపాడే చేతులు అత్యంత పవిత్రమైనవి. ఆ పవిత్రమైన చేతులే వైద్యులవి. డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి వైద్యుని సేవలను గుర్తించి వారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారి అంకిత భావం, నిస్వార్థ సేవ మానవత్వానికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
1: జన్మనిచ్చిన తల్లిని దేవుడితో సమానమంటే ఆ తల్లి జన్మకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ కూడా దేవుడితోనే సమానం. ఈ ప్రపంచానికి అమ్మ అనే పిలుపు మీరు పోసిన ప్రాణం వల్లే వచ్చింది. ఇలా సర్వీస్ చేస్తున్న అందరి డాక్టర్స్ కి హ్యాపీ డాక్టర్స్ డే.
0: కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారు.
2: ప్రతి సంవత్సరము జూలై 1 వైద్యుల దినంగా పరిగణించబడుతుంది డాక్టర్స్ డే. డాక్టర్ బీసీ రాయ్ ఆయన పుట్టడం జరిగింది జూలై 1. లండన్ కి వెళ్లి మెడిసిన్ చేసి FRCS MRCP కూడా క్లియర్ చేసి మళ్ళీ వచ్చి ఇండియాలో సేవలు చేసి స్వతంత్ర పోరాటంలో ఆయన పార్టిసిపేట్ చేసి ఇండిపెండెన్స్ వచ్చాక వెస్ట్ బెంగాల్ కి సీఎం గా కూడా చేసి ఆ విధంగా సర్వ్ చేసి ఆయన చనిపోయిన దినం కూడా అనుకోకుండా అదే జరిగింది జూలై 1. ఆయన తదనంతరం ఆయన ఏదైతే బిల్డింగ్ ఉందో దాన్ని ఒక హాస్పిటల్ గా మార్చడం చేశారు. వాళ్ళ అమ్మ పేరు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా కష్టపడి మెడిసిన్ చేసి ఒక వైద్యుడిగా ఇండియాకి రిటర్న్ వచ్చి ఇండియాకి సేవలు చేసిన విధానాన్ని చూసి, ఆయన డెడికేషన్ ని చూసి ఆ రోజుని వైద్యుల దినంగా డాక్టర్స్ డే జూలై 1 ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నా మెసేజ్ ఫర్ పబ్లిక్ పీపుల్ కి ఏమిటి అంటే, డాక్టర్ పేషెంట్ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే పేషెంట్ కి కూడా న్యాయం జరుగుతుంది, డాక్టర్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా నాన్నగారి ప్రాక్టీస్ రోజులకి, నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికి ఇప్పటికీ కూడా వైద్యుడికి పేషెంట్ కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఒక వైద్యుడు అంటే ఏ డాక్టర్ కైనా కూడా పేషెంట్ మంచిగా అవ్వాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రతి వైద్యుడికి వచ్చిన రోగి బాధతో వస్తాడు కాబట్టి ఆ బాధ పారద్రోలాలి, ఈయనకి మంచి పేరు కావాలి, డాక్టర్ గా పేషెంట్ మంచి కావాలని కోరుకుంటారనేది నా నమ్మకం. డాక్టర్ పేషెంట్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండి వైద్యుడిని నమ్మి డాక్టర్ దగ్గరికి రావాలని కోరుకుంటాను. ఆ విధంగా అందరికి మంచి జరుగుతుంది, సొసైటీ కూడా మంచిగా ముందుకు వెళ్తుంది. డాక్టర్స్ కి మెసేజ్ ఏమిటి అంటే, డూ ఇట్ విత్ ప్యాషన్, హీల్ పేషెంట్స్.
0: పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా గారు.
3: నమస్తే అండి. ఈ డాక్టర్స్ డే సందర్భంగా వైద్య సేవలను నమ్మి మా మీద విశ్వాసం ఉంచిన ప్రతి రోగికి, వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ విశ్వాసమే ప్రతి వైద్యుడి అతిపెద్ద బాధ్యత, అలాగే అతిపెద్ద మోటివేషన్. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కేవలం డాక్టర్ల బాధ్యతే కాదండి, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. సమతుల్యమైన ఆహారం తీసుకోవటము, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటము, మంచి నిద్ర, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటము, అవసరమైన టీకాలను ఉపయోగించుకోవటము, ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించటము, ఇవి మంచి ఆరోగ్యానికి బలమైన పునాదులండి. ఈ డాక్టర్స్ డే సందర్భంగా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే వ్యాధి రాకముందు నివారించడమే ఉత్తమ వైద్యం అనే ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి మనం చేరవేద్దాం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ధన్యవాదాలు. జై హింద్.

0: ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ నరేంద్రుల పూర్ణచంద్రరావు గారు.
1: ఎఫ్ఎం రేడియో శ్రోతలందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా జూలై 1st నేషనల్ డాక్టర్స్ డే అని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్ బిసి రాయ్ ఆయన జీవితాన్ని పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆణిముత్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ డే అందరూ జరుపుకోవటం జరుగుతుంది కాబట్టి డాక్టర్స్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు.
0: కంటి వైద్య నిపుణులు డాక్టర్ కొండపల్లి చంద్రమోహన్ గారు,
2: నమస్కారం. ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే 1st జూలై జరుపుకుంటారు. ఈ రోజు బీసీ రాయ్ గారి జన్మదినం. ఆయన 1st జూలై 1882 జన్మించారు. ఆ తారీఖునే అంటే 1st జూలై 1962 గతించారు. బీసీ రాయ్ గారు పాట్నాలో జన్మించి కలకత్తాలో MBBS, లండన్ లో MRCP, FRCS పట్టా పొందారు. విద్య అనంతరం సమాజ సేవలో మునిగిపోయారు. కలకత్తా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా వైద్య విద్యా బోధన చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వంటి జాతీయ సంస్థల స్థాపనలో ముందుండి నడిపారు. సమాజ సేవలో భాగంగా ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరమని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు కోరారు. బీసీ రాయ్ గారు బెంగాల్కి 1950-62 గతించే వరకు కూడా బెంగాల్కి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఫిబ్రవరి 4, 1961 బీసీ రాయ్ గారికి భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం అయినటువంటి భారత రత్నంతో సత్కరించారు. 1991 భారత ప్రభుత్వం అధికారికంగా 1st జూలైను బీసీ రాయ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన గారిని స్మరించుకుంటూ నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, ప్రజలు, సమాజము వైద్యుల సేవలు అందుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున వైద్యుల్ని సత్కరించుతారు. వైద్య విద్య, వైద్య వృత్తిలో ఉండేటువంటి ఒత్తిడిని జయించి వాళ్ళు పడేటువంటి శ్రమ, రోగుల పట్ల చూపేటువంటి సేవాభావము, మరియు వైద్యులు తమ కుటుంబ వేడుకలకు కూడా అటెండ్ కాకుండా రోగులే ప్రాధాన్యంగా తమ జీవితం గడుపుతూ ఉంటారు కాబట్టి అట్టి వారికి సన్మానం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు వారి యొక్క మానసికోల్లాసము వారి కృతజ్ఞత భావంగా ఈ డాక్టర్స్ జరుపుకుంటుంటారు. డాక్టర్లు సైంటిస్టుల కృషి వలననే

0: టీకాలు జబ్బులకి రకరకాల మందులు కనుగొనబడుతున్నాయి. వాటి వల్ల జీవన ప్రమాణం 1940లలో ఆయుర్దాయం 40-40 ఏళ్ల వయసు సగటుగా ఉండగా అది ఇప్పుడు 72 సంవత్సరాలకు పెరిగింది. ఈ వైద్య సేవల వల్లనే మన జీవన ప్రమాణం పెరిగింది, పెరుగుతూనే ఉంటుంది. 1962 నుంచి భారత ప్రభుత్వము బీసీ రాయ్ గారి యొక్క స్మారకం అవార్డు, బీసీ రాయ్ మెమోరియల్ అవార్డుని ప్రతిభ చాటేటువంటి యువ వైద్యులకి, సైంటిస్ట్లకి, పొలిటీషియన్స్ కి, ఫిలాసఫర్స్ కి అండ్ లిటరేచర్ విభాగాల లోపల అత్యున్నత ప్రతిభ చూపినటువంటి వాళ్ళకి ఈ అవార్డుతో సత్కరిస్తూ ఉంటారు. అందువల్ల 1 జూలై నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవటము, దీని వలన వైద్యులకి, రోగులకి, సమాజంతో సత్సంబంధాలు, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పెంపొందించటము, డాక్టర్ల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనోధైర్యం పెరగటము జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుపుకోవడం వల్ల ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట.
1: దంత వైద్యురాలు ఈ పాలిని గారు.
2: అందరికి నమస్కారం. నేను ఒక దంత వైద్యురాలినిగా ఈ ప్రత్యేకమైన డాక్టర్స్ డే సందర్భంగా నా సహచర వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రోతలందరికీ నా అభివందనలు. వైద్య వృత్తి అనేది కేవలం వ్యాధులను నయం చేయడం మాత్రమే కాదు, రోగులలో నమ్మకాన్ని పెంపొందించడం, వారి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావడం కూడా. ఒక దంత వైద్యురాలిగా ఒక చిన్న చికిత్స తర్వాత రోగి ముఖంలో కనిపించే చిరునవ్వు మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. నోటి ఆరోగ్యం అనేది మొత్తం శరీర ఆరోగ్యానికి అద్దం వంటిది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు 2 సార్లు పళ్ళు తోమడం, క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం వైద్యుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేసే రోజు. ప్రతి వైద్యుడు తన జ్ఞానం, నైపుణ్యం, కరుణతో సమాజ ఆరోగ్యానికి సేవ చేస్తుంటారు. వారి అంకిత భావం నిజంగా అభినందనీయం. నా సహచర వైద్యులందరికీ మరోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. మీరు ఇలాగే సేవాభావంతో ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన శ్రోతలారా, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యవంతమైన చిరునవ్వు ఆరోగ్యకరమైన జీవితానికి తొలి అడుగు. హ్యాపీ డాక్టర్స్ డే.
1: డాక్టర్ ఈ బాబురావు గారు.
3: రేడియో వింటున్న శ్రోతలకు నమస్కారం. మరియు నా తోటి వైద్య మిత్రులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ బాబురావు. ప్రతి సంవత్సరం జూలై 1న మనం డాక్టర్స్ డే జరుపుకుంటా ఉంటాం. ఈ 2026 వైద్యుల దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది మన దేశం తీసుకున్న ముఖ్య నేపథ్యం, థీమ్ ఏంటంటే బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. అంటే మాస్క్ వెనక ఉండి హీల్ చేసేవాళ్ళు, నయం చేసే వాళ్ళకి నయం చేసేది ఎవరు? అంటే నా తోటి డాక్టర్లారా, ఈ ప్రశ్న మనందరి మనసుల లోతుల్లో నుంచి వస్తూ ఉంటుంది. వైట్ కోట్ వేసుకొని, స్టెథోస్కోప్ మెడలో వేసుకొని హాస్పిటల్ కారిడార్స్ లో మనం నడుస్తున్నప్పుడు పేషెంట్స్ మనల్ని దేవుడిలా చూస్తుంటారు. కానీ ఆ తెల్లటి కోట్ వెనక, ఆ మాస్క్ వెనక ఉన్న ఒక సాధారణ మనిషి లాంటి వాళ్ళని వరుసగా 24 గంటలు డ్యూటీలు, ICU డ్యూటీలు, ఎమర్జెన్సీ కాల్స్, బయట అంతా ఆందోళనగా ఉంటుంది. అవన్నిటిని కూడా మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. కానీ మన కోసం మన కుటుంబం ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తుంటుంది. వీటన్నిటి మధ్యన మన సొంత ఆకలిని, నిద్రను, మన మానసిక ప్రశాంతతను కూడా ఎన్నోసార్లు పక్కన పెట్టేస్తాం. ఎదుటివారి గుండె చప్పుడును సరిచేసే క్రమంలో మన గుండె లోపల దాగి ఉన్న అలసటను ఎవరికి చెప్పుకోలేం. కానీ మిత్రులరా, ఈ రోజున మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోగులను కాపాడడంలో మన ప్రాణం ఎంత ముఖ్యమో, మనల్ని మనం కాపాడుకోవడం, మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. మనల్ని నమ్ముకున్న సమాజం కోసం వి మస్ట్ హీల్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, బికాస్ వి నెగ్లెక్ట్ అవర్ సెల్ఫ్. ఇంకా మన రేడియో శ్రోతలు, దయచేసి ఒక చిన్న విన్నపం. హాస్పిటల్లో మేము తెల్లకోట వేసుకుని కనిపించే ప్రతి డాక్టర్ వెనుక ఒక తల్లి, తండ్రి, ఒక కొడుకు లేదా కూతురు వీళ్ళు ఉంటా ఉంటారు. ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడటానికి మేము మా శాయశక్తిలా ప్రయత్నిస్తాం. ఒక్కోసారి వైద్య శాస్త్ర పరిమితుల వల్ల లేదా పరిస్థితి చేజారిపోవడం వల్ల కూడా ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అలాంటి సమయంలో మాకు కావాల్సింది మీ యొక్క నమ్మకం, మీరు ఆ జబ్బు గురించి అవగాహన, ఇంకా అర్థం చేసుకోవడం. అంతేకాని హాస్పిటల్ మీద దాడి చేయడం అది చాలా కష్టంగా ఉంటుంది. మా వెనక నిలబడే ఒక చిన్న భరోసా ఏంటంటే మీరు జబ్బుని, రోగిని, జబ్బు యొక్క తీవ్రతను అర్థం చేసుకుని ఉంటారని, లేదు అర్థం కానప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగినా సరే డాక్టర్లు ఎంతో ఓర్పుతో చెప్తా ఉంటారు. దయచేసి మీరు మళ్ళీ అడగండి. ఇతరులకు నయం చేసే డాక్టర్లు సమాజం నుండి కావాల్సింది అతిపెద్ద మందు ఏంటంటే ఒక నమ్మకం, ఒక

గౌరవం. ఆ నమ్మకమే మాకు కొండంత శక్తినిస్తుంది. ఇది నేను ఒక రకమైన బాధతో చెప్తా ఉన్నాను. ఎవరికైనా సరే ఓర్పు, నమ్మకం, గౌరవం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా సరే ఎదుళ్ళకి అది చాలా చిన్న కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క ఆ శ్రమ, దాని వెనుక ఉన్న తాపత్రయం వాళ్ళకి అర్థం కాదు. ఈ వైద్య దినోత్సవం సాక్షిగా మాస్క్ వెనుక ఉన్న డాక్టర్ల మనోభావాలను అర్థం చేసుకుంటూ వైద్యులకు రక్షణగా అండగా నిలుస్తున్న ప్రతి ఒక్క శ్రోతకు, అలాగే మా వెన్నంటి ఉండే మా కుటుంబ సభ్యులకు, మా హాస్పిటల్ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ, నా తోటి వైద్య మిత్రులందరికీ మరొకసారి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనం గౌరవించుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి మరింత అంకిత భావంతో సేవ చేద్దాం. అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీరింతవరకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య దేవోభవ పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటన్ ఫీడ్ బస్ నుంచి. నాకు నచ్చిన పాట, సినిమా పేరు నోము, పాట మనసే.

పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట. ప్రేమాభిషేకం సినిమా నుంచి కోటప్పకొండకు వస్తాన నీ ముక్కున్న.

0: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట శుభ సంకల్పం సినిమాలో హైలెస్ హైలెస్ అనే పాట కావాలి. ఈ పాట చాలా ఇష్టం, ఎందుకంటే దీంట్లో ఆ సముద్రంలో ఉంటది కాబట్టి షూటింగ్. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటది కాబట్టి ఈ పాట అంటే చాలా ఇష్టం. వినిపించండి.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ఎండ్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బ్రహ్మ చిత్రం నుండి ముసి ముసి నవ్వులలోన పొరిసిన.

నేను యనుగంటి నాగేశ్వరరావు, నెవరు బస్. నాకు నచ్చిన సినిమా అలనాటి మేటి చిత్రం వాడేవీడు. ఘంటసాల గారు పాడిన పాట, వారి అబ్బాయి విజయ్ కుమార్ గారి సంగీతం సమకూర్చిన ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. వై

నా పేరు సాజినేని రమాదేవి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట ఖైదీ సినిమా నుంచి, గోరింట పూచింది గోరింట పండింది.

నా పేరు మారవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన చిత్రం సిరిసిరి మూవ జూన్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామారావు నయాయగడ్డ, నిలుగొండ సతీష్. నాకు నచ్చిన పాట అందాల శ్రీమతికి అనే సాంగ్, సంక్రాంతి సినిమా నుండి.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూపం అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మాంగర్ సినిమా నుంచి శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట గూడుపుట అని చిత్రం నుంచి. తనివి తీరలేదే నా మనసు నిండలే.

0: నేనింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి హ్యాపీ చిత్రం కోసం ఎస్పీ చరణ్ కులశేఖర్ పాడిన ఈ పాట.

మీరు విన్న పాట బాయ్స్ చిత్రం కోసం చిత్ర శివరామన్ పాడింది. ఈ పూట మా ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538, మరొక ఫోన్ నంబర్ 2950399. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సమీ నిత్యా మీనన్ పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 1:20 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Passport application height fee has been implemented under the Passports Amendment Rules 2026 from today. Under the revised fee structure, a 36-page fresh passport or reissue of a passport will now cost ₹2,500. The fee for a 60-page ordinary passport or its reissue has now been fixed at ₹3,500, while under the Tatkal scheme, it will cost ₹6,000. Union Minister Shivraj Singh Chauhan and Kiran Rijiju arrived in Itanagar today to assess the flood situation and the damage caused by the recent calamity. Home Minister Amit Shah spoke with Chief Minister Pema Khandu yesterday. During the interaction, Mr. Khandu briefed the Union Home Minister on the evolving situation and the ongoing relief, rescue and rehabilitation efforts. Chief Minister Pema Khandu thanked Prime Minister Modi for his prompt concern and support in deputing the two Union Ministers to personally assess the situation. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ముఖాన మొటిమల
7: హై బాల్,
6: గజ్జా బొబ్బల
7: హై బాల్,
6: నడువులో తామర
7: హై బాల్,
6: బురద పుల్ల
7: హై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం ₹2,500 ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
10: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
13: ఆ చిహ్నం లేకపోతేనో?
12: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
14: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
15: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
16: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: వినండి ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం.

0: మీరింతవరకు ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది

ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరో బ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్ లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా

0: 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఈ చర్చల సందర్బంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్బంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ఫాలో కండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్ లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమాపేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకిత భావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీపీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి వీపీజీ రామ్జీ కింద రోజుకు 327.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ ట్వంటీ మ్యాచ్ శనివారం

0: మాంచెస్టర్ లో, మూడో మ్యాచ్లో 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్ పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతలార రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఉదిత్ నారాయణ్ ఉషా పాడిన పాట చిత్రం ఆయుధం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటి వరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్టంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్దికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట పునరుద్దరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుండి ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకు గాను కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మ నిర్భర్ మహిళా పంచాయతీ

0: ఇది ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడడంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ల మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమర యోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక, శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలుకు రైతు భరోసా

0: ప్రసాద్ డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్మికుల కార్యక్రమం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి జి పద్మ.
4: శ్రోతలకు నమస్కారం. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులను ఆ భగవంతునితో పోలుస్తారు. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా ప్రాణం పోసేవారు వైద్యులు. మరి ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా నేటి సమాజంలో వైద్యుల పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు వైద్యులు ఏ విధంగా కృషి చేస్తుంటారు మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు భద్రాచలం ఏరియా హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఏ విధంగా కృషి చేస్తున్నారు, అలాగే సంపూర్ణ ఆరోగ్య విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మొదలైన విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజశేఖర్ గారు.
5: నమస్కారం.
4: నేటి సమాజంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో వైద్యుల పాత్ర ఎంతవరకు ఉందంటారు సార్? అలాగే వివిధ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలియజేస్తారండి.
5: ముందుగా అందరికి, శ్రోతలకు మరియు నా తోటి వైద్యులందరికీ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అండి. జూలై 1 వైద్యుల దినోత్సవం జరుపుకోగలగ ముఖ్య కారణం ఏంటి అంటే బీసీ రాయ్ బెంగాల్కి చెందినటువంటి ఒక వైద్యుడు ఆ రోజు పుట్టడం, యాదృచ్ఛికంగా ఆ రోజే మరణించడం కూడా జరిగింది. సో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను స్వాతంత్ర సమర యోధం టైంలో కూడా అతను బాగా పాల్గొని ఒక వైద్యుడిగా కాకుండా వ్యాపారవేత్తకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతని యొక్క సేవలకి గుర్తింపుగాను భారత ప్రభుత్వం మన అందరం ఈ డాక్టర్స్ డేని జూలై 1 జరుపుకోవడం జరుగుతుందండి.
4: సార్, మరి నేటి సమాజంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో వైద్యుల పాత్ర ఎంతవరకు ఉందంటారు సార్?
5: సమాజంలో అత్యంత పవిత్రమైనటువంటి కీలకమైన వృత్తి ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉన్నటువంటి వృత్తి వైద్య వృత్తి అండి. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద బంధువులు కనిపించే వ్యక్తి వైద్యుడు. సమాజంలో వైద్య పాత్ర అనేటువంటిది బహుముఖమైనది మరియు అనివార్యమైనదండి. ప్రతిరోజు నిత్యము రోగుల్ని చూసి పరీక్షించి వారికి ట్రీట్మెంట్ చేయడంతో పాటు కొంతమంది వైద్యులు ఎన్నో పరిశోధనలు, దాంతో పాటు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు మరియు ఎన్నో ప్రజా ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటారు. వైద్య వృత్తి అనేది ఒకసారి నేర్చుకున్నాము ఇంకందరితోటి మర్చిపోదాము అంటే కుదరదు. ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ రోగికి మరియు సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతాము అనేది ఈ వైద్య వృత్తిలోనే అది నిత్యం మనం నేర్చుకుంటూ ఉండాలి. అదే విధంగా నేర్చుకుంది ఏదైతే ఉందో దానికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ట్రీట్మెంట్ పరంగా మనం సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటారు.
4: డాక్టర్ గారు, వైద్య వృత్తిని చేపట్టిన ప్రతి వైద్యుడు కూడా కొంతకాలం మారుమూల ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైద్యం చేస్తూ ఉంటారు. వారు ఆ సమయంలో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రదేశాలు అంటే

0: పట్టణాలను వదిలి కూడా మారుమూల ప్రాంతాల్లో వైద్య వృత్తి చేపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ప్రాంతాల్లో వైద్యం ఏ విధంగా చేస్తుంటారు సార్?
1: గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి పెరుగుతున్న జనాభాకి తగ్గట్టు వైద్యులు కూడా పెరుగుతున్నారు. ఇంతకుముందు మెయిన్ టైర్ 1 సిటీస్, టైర్ 2 సిటీస్ లోనే వైద్యులు ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడేవారు. బట్ ఆ పోవడం అనేది గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గుతూ వస్తూ ఉందండి. వైద్యులు కూడా ఏజెన్సీ సైడ్స్, రూరల్ సైడ్ వచ్చి ప్రాక్టీస్ చేయడానికి, సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో, వాళ్ళు చదువుకున్న చదువుకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పట్టణాల్లోనే ఉండి వైద్యం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్స్ ఏరియాల సైడ్, భద్రాచలం గాని, కొత్తగూడెం లాంటి ప్రాంతాలకు కూడా వచ్చి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి రోగులకు మనము వైద్యంతో పాటు వారికి నివారణ చర్యలు, అవేర్నెస్, ఏదైతే రోగంతో వచ్చారో దాంతో పాటు ఇంకా ఫర్దర్ గా ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ముందుగానే నివారణ చర్యలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి వైద్యుడు ఇక్కడ వాళ్ళకి వైద్యం పట్ల అవగాహన కల్పించడానికి అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేయటము, కొన్ని కొన్ని డిసీజెస్, సికిల్సెల్ ఎనీమియా గానీ, థాలసిమియా గానీ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వారికి కూడా మన ఐఎంఏ తరఫున, అదే విధంగా వేరే ఇతరితర డాక్టర్స్ కూడా వాళ్ళు సెల్ఫ్ గా క్యాంపులు కండక్ట్ చేసుకొని ఉచిత స్క్రీనింగ్ టెస్టులు చేసి ఈ రోగం ఏమైనా నిర్ధారణ అయితే వాళ్ళకి ఫర్దర్ గా ఏ విధంగా వేరే టెస్టులు ఇంకా చేసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రక్త పరీక్షలు ఇంకా అవసరం అవుతాయి అని చేయటం జరుగుతుంది. గత 5-6 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా వైద్య సేవలు అనేవి ఒక తారస్థాయికి చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చండి.
0: సార్, ఒకప్పటికి ఇప్పటికి అంటే గత 10 సంవత్సరాల నుంచి చూస్తే అప్పటికి ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు ఏ విధంగా మార్పు చెందాయండి?
1: మనం భద్రాచలం అనే కాదు, భద్రాచలం గాని, కొత్తగూడెం గాని ఒకప్పుడు స్పెషాలిటీ డాక్టర్స్ వరకే ఉండారు. లైక్ జనరల్ ఫిజిషియన్ గాని, జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్స్ వాళ్ళ వరకే ఉండేవారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మన ఏరియాలో కూడా కొంచెం గర్వించదగ్గ విషయము, సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్స్ కూడా, కార్డియాలజిస్ట్ గాని, నెఫ్రాలజిస్టులు గాని, యూరాలజిస్టులు గాని ఇక్కడికి వచ్చి సేవలు అందించడం అనేది ఒక గర్వించదగ్గ విషయము. ఎందుకంటే అట్లాంటి సూపర్ స్పెషాలిటీ చేసి టైర్ 1 హైదరాబాద్, ఖమ్మం లాంటి సిటీస్ లోనే ఉండి వైద్యం చేయడానికి ఇష్టపడతారు. బట్ ఇక్కడ ఈ ఏరియాలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ నీడ్ ఉంది అని చెప్పి వాళ్ళు వైద్యులు గుర్తించి ఇక్కడికి వచ్చి సేవలు చేయడం అనేది కొంచెం అభినందించదగ్గ విషయం అండి.
0: మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞత అభివందనాలండి. మరి ఒకప్పుడు రహదారులు సరిగా లేని ప్రాంతాల్లోకి కూడా డాక్టర్లు వెళ్లి వైద్య సేవలు అందించేవారు, అలాంటి సందర్భం మీకేమైనా ఉందా సార్?
1: నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేయటము ఏరియా అతన్ని కాదు, వేరే చోటు నుంచి ఇక్కడికి జాగ్రత్తగా వృత్తిపరంగా రావటం జరిగింది. బట్ ఎక్కువ మేము గవర్నమెంట్ తరఫున క్యాంపులు కండక్ట్ చేస్తున్నప్పుడు నేను గత 5 సంవత్సరాల క్రితము ఒక గుత్తికో గుంపు సైడ్ వెళ్ళానండి. అక్కడ ఒక మదర్ డెలివరీ అవడం, బేబీని నా చేతుల ద్వారా తీసుకొని రిస్క్ సస్కేట్ చేయడం అనేది, ఓ ఇంకా ఇట్లాంటి ప్రదేశాలు, ఇట్లాంటి జనాలు ఇంత ఇంటీరియర్ గా బతుకుతున్నారా అని నాకు ఆ రోజు కొంచెం కొత్తగా అనిపించింది. ఆ సన్నివేశం చూసి నాకు ఓహో ఇట్లాంటి ప్రదేశాలు కూడా ఇంకా ఉన్నాయా, ఇంత ఇంటీరియర్ గా అంటే ఇంకా తెలుగు మాట్లాడలేని జనాలు కూడా ఉన్నారు, అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ రోజు నాకు ఆ సన్నివేశం చూశాక నాకు ఎంతగానో అనిపించిందండి. అదొక సన్నివేశమే కాదు, అట్లాంటి క్యాంపులు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వేరే ప్రైవేట్ వైద్యుల సహకారంతో కూడా తీసుకొని వేరే వేరే క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటీరియర్ చాలా లోనికి వెళ్ళి, అంటే కొన్ని నిషేధిత ప్రాంతాల దగ్గర కూడా విత్ CRPF వాళ్ళ సపోర్ట్స్ తోటి, పోలీసు వాళ్ళ సపోర్ట్ తోటి కూడా మేము వెళ్ళి క్యాంపులు చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ చూసి మాకు జాలితో పాటు వీళ్ళకి వైద్యం పట్ల ఎంతో అవగాహన ఇంకా కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది.
0: తర్వాత అండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడినప్పుడు వారి నుండి ఎలాంటి స్పందన ఉంటుంది సార్?
1: పర్సనల్ గా నా వ్యక్తిగతంగా నేను ఎక్స్పీరియన్స్ చేసింది, వేరే హాస్పిటల్ భద్రాచలంలో ట్రీట్మెంట్ చేస్తుండగా ఒక మలేరియా పేషెంట్ వచ్చారండి. అతను బాలు, అతని పేషెంట్ నేము 8 సంవత్సరాలు అతను బాలు, చాలా సీరియస్ కండిషన్ లో, తలకు ఎంత మలేరియా అంత తలకు వెళ్ళి సెరిబ్రల్ మలేరియా అని అంటాము, చాలా అన్కాన్షియస్ స్టేట్ లో వచ్చాడు. అతన్ని మనం వెంటిలేటర్ మీద పెట్టి కంటిన్యూస్ గా ఒక 10 రోజుల వరకు మానిటరింగ్ చేస్తూ అతను ట్రీట్మెంట్ మీద ఉండగానే మలేరియాతో పాటు ఆయాసం రావటం, దాంతో పాటు కిడ్నీలన్నీ దెబ్బతింటాము, అవన్నీ నయమయ్యి 14 రోజుల తర్వాత మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వటం జరిగింది. ఆ రోజు డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా నా పేరు అనేది వాళ్ళకి తెలియదు. బాలు అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను, వాడు మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక పేషెంట్. ఈ రోజు ఆ బాలు అనే పిల్లవాడు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాడు. వాడు ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి నాకు వచ్చి కలవటం, అంటే ప్రాబ్లం ఉన్నా లేక

0: చనిపోయినా గానీ వచ్చి కలవటం, ఎప్పుడన్నా ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారు అని అడగటం, అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి తీపి జ్ఞాపకం అండి నాకు అది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ నా నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 3-4 డేస్ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేయటప్పుడు మొక్కటము, దండాలు పెట్టడము, ఈ ఏరియాలోనే నేను అట్లాంటి ఎక్కువ చూస్తున్నాను. అట్లాంటి చూసినప్పుడు కొంచెం మనసుకి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది, మనం చదువుకున్న చదువుకి న్యాయం చేస్తున్నాం అని అనిపిస్తుంది.
1: ఇంకా సేవలు చేయాలని అనిపిస్తుంది,
0: ఇంకా ఎంతో చేయాలి అని. వైద్యం విద్య అనేది ఎప్పటికీ మనం అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి అవగాహన కల్పిస్తూనే ఉండాలి, చేయాల్సిన అవసరం ఎంతో ఉంటది. ఇంకా
1: ప్రభుత్వ పరంగా కూడా వైద్య సేవలు పెరిగాయి కదండి?
0: పెరిగాయి, బట్ ప్రజలకు కూడా అంతే అవగాహనగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది అనేది ట్రీట్మెంట్ తీసుకుంటున్నా గానీ, బట్ ఇంకా అవగాహన చేయాల్సినంత అవసరం ఎంతగానే ఉంది. ఇందాక సికిల్ సెల్ థాలసిమియా అని చెప్పాను కదా, నేను లాస్ట్ 3 ఇయర్స్ ఒక పేషెంట్ కి డయాగ్నోస్ చేశాను. అతను థాలసిమియా తోటి అంటే రక్తం విరుగుడు ప్రాబ్లం ఉంటే అతనికి డయాగ్నోస్ చేశాం, పేరు ధనుష్. అన్ఫార్చునేట్ గా సెకండ్ టైం వాళ్ళకి డెలివరీ అయింది, బేబీ మళ్ళీ పుట్టాడు. మళ్ళీ వాడికి కూడా రక్తం టెస్ట్ చేస్తే వాడికి మళ్ళీ థాలసిమియా అని బయటపడ్డది. వాళ్ళకి చెప్పాను నేను, ఇంకా వద్దు, మీరు ప్రెగ్నెంట్ డెలివరీ ప్లాన్ చేసుకోవద్దు, చేసుకుంటే మాత్రం మళ్ళీ మీకు ఇట్లానే డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉంటది ఎక్కువ శాతం అని చెప్పాను. బట్ వాళ్ళు మా మాట వినకుండా జస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ మళ్ళీ ఇంకో డెలివరీ బేబీ పుట్టింది వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూపెట్టారు, ఆ రోజు పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకి మళ్ళీ సికిల్ సెల్ ఉంటుందా థాలసిమియా ఉంటదని నా సైడ్ నుంచి నేను ఇంకా ఆలోచిస్తున్నా, బట్ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం ఆల్రెడీ 2 సికిల్ సెల్ థాలసిమియా కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇంకో డెలివరీ ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ అన్ఫార్చునేట్. మనం ఎంత అవగాహన కల్పిస్తున్నా, ఎంత వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నా, సమాజంలో ఉన్నటువంటి భయాలు అయితేంది, అపోహలు అయితేంది, దానివల్ల వాళ్ళు మాకు మా సొంత బిడ్డ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకో పాపను కంటం జరిగింది. బట్ అది మంచి పద్ధతి కాదు కదా.
1: వారి ఆచార సంప్రదాయాల్లో కూడా కొన్ని మార్పులు రావాలి.
0: మార్పులు రావాలండి.
1: ప్రజలందరికీ కూడా వ్యాధులు అనేవి వస్తూనే ఉంటాయి, అవి వారి ఆహారపు అలవాట్లు గాని లేదా ఇతర పరిస్థితుల వల్ల కూడా అలా జరుగుతుంది. అలాంటప్పుడు సార్, ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యంగా చేయాల్సింది మనం ఏం తింటే అదేనండి. మనం ఏం తింటే అదే మన ఆరోగ్యం, అదే మన బాడీ లాగా ఉంటుంది. సో మనం తినే ఆహారం అనేది కలుషితమైన ఆహారం తీసుకోకుండా ఉండాలి, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు బయట దొరికేటువంటి ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్, హై క్యాలరీ డైట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు, షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవద్దు, వైట్ రైస్ మరీ ఎక్కువ తీసుకోవద్దు, సాల్ట్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. దాంతోపాటు ఎంత వీలు కుదిరితే అంత ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్డే మీరు తినాలి, మీ పిల్లలకు కూడా పెట్టాలి. మనం ఏం తింటే మన పిల్లలు కూడా అదే తింటారు. నేను ఒక చిన్నపిల్ల వైద్య నిపుణులుగా ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మనం ఏ ఫుడ్ తింటే అదే మనం అవుతాం, మన పిల్లలు కూడా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. బయట ఫుడ్ చేయటం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటాం, లైక్ డయాబెటిక్ మిలిటస్, హైపర్ టెన్సివ్ డిసీజెస్, ఒబెసిటీ, ఇవన్నీ చిన్నప్పుడు పిల్లలకి రాకపోవచ్చు, బట్ సర్టెన్ ఏజ్ వచ్చాక ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాయి. ఆహారం తీసుకునేతో పాటు మన జీవన శైలిలో కూడా మార్పు రావాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం, ప్రతి వ్యక్తికి గతంతో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడి చాలా పెరుగుతుంది. దీని అంతటికీ మనం ప్రతిరోజు మెడిటేషన్ యోగా లాంటివి చేసుకోవాలి. డైలీ ఒక 30-45 మినిట్స్ వాకింగ్ లాంటిది, ఎక్కువ రన్నింగ్ జంపింగ్ అట్లాంటివి లేకుండా జస్ట్ బ్రిస్క్ వాక్ లాంటిది కూడా చేసుకున్నా గానీ ఆరోగ్యం మన చేతుల్లో మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాంతోపాటు వాటర్ ఫుడ్ కూడా మనం కలుషితం లేకుండా తీసుకుంటే మాత్రం మన ఆరోగ్యం అనేది ఫర్దర్ కూడా ఎప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా గానీ ఎక్కువ మెడిసిన్స్ ఏమీ తీసుకోకుండా నివారణ చర్యలు తీసుకుంటూ ఈ మెడిటేషన్ కానీ ఫుడ్ వాటర్ కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఎక్కువ ప్రివెంటబుల్ డిసీజెస్ అని అంటాం, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఏదైతే ఈ డయాబెటిక్ గానీ హైపర్ టెన్సివ్ గానీ ఒబెసిటీ గానీ వీనించి కాపాడుకోగలుగుతాం.
1: డాక్టర్ గారు, ఏ వృత్తిలో అయినా కొంత రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది కదండి, మరి వైద్య వృత్తిలో ఎలాంటి రిస్క్ ఉండే అవకాశం ఉందండి?
0: థీమ్ ఆఫ్ డాక్టర్స్ డే 2024 ఏంటంటే హీలింగ్ హ్యాండ్స్ అండ్ కేరింగ్ హార్ట్స్. అది వైద్యులు చేస్తుంటారు కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. వైద్య నారాయణ హరి అనేటువంటి స్లోగన్ రాను రాను అది చాలా కొంచెం తగ్గిపోతుందని చెప్పాలి వైద్యుని పట్ల. అది వైద్యుని ఒక దేవుని లాగా భావించిపోయిన ఏమి కాదు కానీ ఒక మనిషిలాగానే చూస్తూ అతనే ఎటువంటి స్ట్రెస్ లో ఉన్నాడు, ఒత్తిడి ఏమన్నా

0: ఉందా అని కూడా గమనిస్తూ సమాజం అనేది ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రోగులకి ట్రీట్మెంట్ ఇవ్వటంతో పాటు వైద్యులు కూడా మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వ్యక్తిగత అటువంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ ఒత్తిడి వల్ల డాక్టర్స్ కూడా చాలా తక్కువ ఏజ్ లోనే చనిపోవడం అనేది జరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా నార్మల్ పీపుల్ తో కంపేర్ చేస్తే వైద్య వృద్ధిలో ఉన్నటువంటి డాక్టర్స్ కి కొంచెం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తక్కువ ఉంటుంది. డాక్టర్స్ కదా, వాళ్ళకి అన్ని తెలుసు అనే ఉద్దేశంతో ఉంటారు, కానీ దే అండర్ గో లాట్ ఆఫ్ ప్రెజర్ అనమాట. ఆ ప్రెజర్ ఒత్తిడి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ పిల్లల మీద కూడా ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వైద్యుడు ఎవరు ఉన్నారో అతను కొంచెం వృత్తితో పాటు సోషల్ గా మింగిలవటము, పిల్లలతోటి ఫ్యామిలీతోటి కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. వైద్యునికి వైద్య వృత్తి ఒకటే జీవితం కాదు, జీవితంలో వైద్యం వృత్తి అనేది ఒక పార్ట్ మాత్రమే. సో మిగతాయి కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని మా కొలీగ్స్ కి వైద్యులకు కూడా నేను చెప్పదలుచుకుంటున్నానండి.
1: చాలా ధన్యవాదాలండి. ప్రజల ఆరోగ్యం పట్ల వైద్యులు ఎలాంటి వైద్య సహకారాలు అందిస్తున్నారు, అలాగే ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో వైద్యులు కూడా ఎలాంటి రిస్క్ ను తీసుకుంటున్నారు, ఇంకా ఎలాంటి స్ట్రెస్ కు లోనవుతున్నారు, అలాంటప్పుడు వైద్యులకు ప్రజలు ఏ విధంగా సహకరించాలి మొదలైన విషయాల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి జి పద్మ.

0: వీరే కాదు నాయన, వీరికి తోడుగా కొందరు మహానుభావులున్నారు.
1: ఓహో,
0: ఓట్ల సమయానికి వస్తారు, పంక దండాలెన్నో పెడతారు, అక్కడ తీరాక ఐదేళ్ల దాకా మన నెత్తి పైనెక్కి స్వారీ చేస్తారు.

0: నోట్ల దండలు వేస్తామంటే మడలు చాపుతారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మరొక అంశం.

0: సంస్కృతి మన సంస్కృతి. ఎల్ జాషువా గారి ప్రసంగం వింటారు.
1: మన సంస్కృతి వన ప్రధానమైనది. భారతీయ సనాతన శక్తికి మూలాధారమైన ఋగ్వేదం వనదేవతలను పూజింపమని చెబుతుంది. మనుధర్మ శాస్త్రం ప్రకారం చెట్లను నరికిన వారు శిక్షార్హులు. చెరువు కట్ట మీద, రోడ్డుకి ఇరువైపులా, పొలాల గట్లకి, ఇళ్లకి సరిహద్దుగా ఉన్న చెట్లని నరకడం అతిపెద్ద నేరం. ఈ నేరానికి శిక్ష కూడా చాలా కఠినాతి కఠినంగా ఉండేది. ఇంకా ఎవరైతే మొక్కల్ని నాటి పెద్ద చేస్తారో వారు 30,000 మంది పితరుల్ని పునరుజ్జీవింప చేసినట్లుగా దీనిలో చెప్పబడింది. అగ్నిపురాణం కూడా చెట్లని పూజించాలని నొక్కి చెబుతుంది. చెట్లు నాటే కార్యక్రమం స్నేహపూర్వకంగా మరియు వాటి ఆలనా పాలన అనగా పెంచటం, పెద్ద చేయటం, సంరక్షించటం కొడుకుతో సమానంగా చూసుకోవాలి. పుత్రుడికి మరియు వృక్షానికి తేడా ఉంది. ఎందుకంటే మన స్వార్థం కోసం అనగా పున్నామ నరకం నుండి కాపాడతాడని భావిస్తూ కొడుకుకి జన్మనిస్తాం. కానీ తరుపుత్రుల్ని అంటే పుత్ర సమానులైన చెట్లని మనం పరమార్థం కోసం పెంచి పెద్ద చేస్తాము. ఋషులు మునులులాగా మనం కూడా వృక్షాలని పూజించాలి. ఎందుకంటే వృక్షాలు ద్వేషవర్జితాలు. ఎవరైతే చెట్లను నరుకుతారో వారికి కూడా చెట్లు నీడనిస్తాయి, పువ్వులు మరియు పండ్లని అందిస్తాయి. కాబట్టి ఎవరైతే తెలివిగలవారు, మేధావులు, విద్వాంసులు, వాళ్ళు మొక్కల్ని నాటి వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేసి సంరక్షించాలి. మనం స్వర్గం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అదొక అద్భుతమైనదిగా, అద్వితీయమైనదిగా, అలౌకికమైనదిగా ఊహించుకుంటాము. కానీ మొక్కల్ని నాటి పెంచి వృక్షాలుగా పెద్ద చేసి ఇక్కడే స్వర్గలోకాన్ని ఎందుకు సృష్టించుకోలేము? అఖండ భారతదేశాన్ని 40 సంవత్సరాల పాటు ఏలి ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధుడైన గొప్ప చక్రవర్తి దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా సమ్రాట్ అశోక్ ఏమన్నాడంటే, నేను రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటించాను. వీటి ద్వారా మనుషులకి, పశువులకి, పక్షులకి నీడ లభిస్తుంది. మామిడి తోపులను కూడా సంరక్షించాను. నేడు భారతదేశం ఈ మహారాదర్శి యొక్క రాజచిహ్నాన్ని భారత కేంద్ర ప్రభుత్వ రాజముద్రగా స్వీకరించింది. దాదాపు 2300 సంవత్సరాల క్రితమే అశోక చక్రవర్తి అఖండ భారతదేశంలో మొక్కల్ని నాటించడం ద్వారానే దేశ ప్రజల మధ్య ఎటువంటి ఐకమత్యాన్ని పెంపొందించాడో అదే సఖ్యతని మనం కూడా పెంపొందించాలి. ఈ సందేశాన్ని విన్న తరువాత ఖచ్చితంగా మనం, మన పూర్వీకులు కూడాను రోడ్డుకి ఇరువైపులా మనుషులకి, పశు పక్షాదులకి నీడనిచ్చే వృక్షాలని పెంచి పెద్ద చేసి సంరక్షించారని భారతదేశ భావి పౌరులు తెలుసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తాము. ఒకానొక సమయంలో మన సంస్కృతి సర్వాంగ సుందరమైన జీవితంలో సమత, సమానత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించింది. మన ఆర్థిక స్తోమత మీద కూడాను దీని ప్రభావం ఉండేది. కానీ నేడు మనలో ప్రతి ఒక్కరము ఈ ప్రశ్నలన్నిటికీ ఒకరి నుండి మరొకరం దూరంగా జరిగాము. నిజమేమిటంటే అందరి జీవితం ఒక్కటే, అది కూడాను అభేద్యమైనది. ఈ సత్యాన్ని చూడగలిగే కళ మన చేతుల్లో నుండి జారిపోయింది. కానీ నాకైతే ఏమనిపిస్తుందంటే, ఎప్పటి వరకైతే మనలో జాతీయ భావం పెంపొందదో అప్పటి వరకు ఈ భయంకరమైన పరిస్థితులను అధిగమించే శక్తి లభించదు. కాబట్టి తిరిగి మరొకసారి ఉద్యమ స్ఫూర్తితో మనందరిలో జాతీయ భావాన్ని మేల్కొల్పాలి. నేడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్ననే తీసుకుందాం. పూర్వం భారతదేశంలో ఎప్పుడూ ఆహారానికి కొరత ఏర్పడలేదు. గతంలో భారతదేశం ధనంతోనూ ధాన్యంతోనూ సమృద్ధిగా ఉండేది. కానీ ఏ అన్నపూర్ణ అయితే ఇప్పటి వరకు సుజలాం సుఫలం శశ్యామలంగా ఉందో అది క్షీణించింది. ఎందుకంటే మన సాంస్కృతిక ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని కొత్త కోణంలో చూసే శక్తి మనలో సన్నగిల్లింది. నవీన దృష్టికోణాన్ని పెంపొందించుకోకుండా మనం ఆధునిక యుగంలోని నవీన జీవిత విధానంలో నిలబడలేము. వృక్షాలే జీవ జలాధారం, జలమే ఆహారం, ఆహారమే జీవనాధారం. ఈ వాక్యం నగ్న సత్యం. చెట్లను విచక్షణారహితంగా నరకడం మొదలుపెట్టాము. మొక్కలను నాటే కార్యక్రమం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్గా మారింది. కానీ మొక్కల్ని నాటడం, నీరు పోయటం, వాటిని సంరక్షించడంలోని భక్తిభావం మనలో లోపించింది. పేరుకు మాత్రమే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టరాదు. ఇది ఒక తూతు మంత్రంగా మంత్రం కాకూడదు, మొక్కుబడిగా సాగకూడదు. చెట్ల పెంపకం పట్ల మనలో తపన పెరగాలి. వాటి పట్ల మన రుణానుబంధాన్ని నెమరు వేసుకోవాలి. వృక్షాలని మనకు ఆత్మీయ మిత్రులుగా మలుచుకోవాలి. చెట్ల పట్ల మన మనసులో భక్తిభావం పెంపొందాలి. మనకు మనమే మన అంతరాత్మలో. చెట్ల వలన మనం పొందే ఉపకారాన్ని స్వీకరించాలి. కొంతమంది వృక్షాలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం త్యాగం చేశారు. ఉదాహరణకు రాజస్థాన్లోని విష్ణోయి ప్రజలు ఈ త్యాగం చేసి చూపించారు. 250 సంవత్సరముల క్రితం

0: జోధ్పూర్ సంస్థానంలో చెట్లను నరక్కుండా కాపాడటం కోసం కేజడి గ్రామంలో 272 మంది గ్రామీణులు తమ ప్రాణాలని బలిదానం చేశారు. ప్రపంచంలో ఇటువంటి ఉదాహరణ మనకు ఎక్కడ కనిపించదు. మన దేశంలో అత్యంత వైవిధ్యభరితమైన వాతావరణం ఉంది. ఈ దేశంలో 6 ఋతువులు ఏర్పడతాయి. ఆయా ఋతువుల్లో ప్రత్యేకమైన చెట్లు పూసి ఫలాల్ని అందిస్తున్నాయి. వివిధ రకాల పంటలు పండుతున్నాయి. ఇలాంటి వైవిధ్యభరితమైన వాతావరణం, విభిన్నమైన మరియు ప్రత్యేకమైన ఋతువులు ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ కనిపించవు. ప్రపంచంలోనే సంవత్సర కాలంలో అత్యంత అధిక వర్షపాతం కురిసే ప్రదేశం అసోం రాష్ట్రంలోని చెరాపుంజి. ఇప్పుడు దీన్ని మనం మసిండ్రం అని పిలుస్తున్నాము. ఇది మన దేశంలోనే ఉంది. ఉత్తరాన హిమాలయ పర్వతాల్లోని ఎత్తైన శిఖరాలు మరియు దట్టమైన అడవులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆ విధంగా ఉంటే దక్షిణాన దండకారణ్యం ఉంది. యమునా నది పరీవాహక ప్రాంతంలో బృందావనం ఉంటే పశ్చిమ బెంగాల్లోని గంగా మైదానంలో సుందరవనాలు ఉన్నాయి. తూర్పు పడమరన రమ్యమైన అత్యంత సుందరమైన మలయ మారుత భరితమైన పశ్చిమ తూర్పు కనుమలు ఉంటే మధ్య భారతంలో దక్కన పీఠభూమి ఉండగా పశ్చిమాన రాజస్థాన్లో తార్ ఎడారి ఉంది. దేశంలోని ఈ వైవిధ్యభరితమైన జీవ సంపదను కాపాడవలసిన కర్తవ్యం మనందరిది. కాబట్టి నాగరికుడైన ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం కనీసం 3 మొక్కల్ని నాటాలి. వర్షారంభ కాలంలో మొక్కల్ని నాటడం జాతీయ కార్యక్రమంగా మారాలి. పర్యావరణ సంరక్షణ అనే దృష్టికోణంలో ఆలోచించినప్పుడు అడవులకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడాలంటే దేశంలోని 33% భూభాగం అడవులతో విస్తరించి ఉండాలి. కానీ దురదృష్టం కొలది మన దేశంలో ఇప్పుడు కేవలం 11% భూభాగమే అడవులతో విస్తరించి ఉంది. ప్రాచీన భారతదేశంలో 50% కంటే ఎక్కువ భూభాగం దట్టమైన వనాలతో విస్తరించి ఉండేది. మన ఋషులు, మునులు మరియు తపస్వి సంపన్నులు వనాల్లో ఉంటూ నిరంతరం సత్యాన్వేషణ కొనసాగించారు. అడవులను పెంచి సంరక్షించడం వల్లనే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుంది. సెలయేర్లు, నదులు, కాలువలు, వాగుల జన్మస్థానాలు అడవుల్లో ఉండే కొండ కోణంలోనే ఉన్నాయి. అడవులు మనకి ఆహారాన్ని, కలపను, వంట చెరుకును, పశుపక్ష్యాదులకు మేతను, పూలు, ఫలాల్ని, ఔషధాలని, ఇంకా మరెన్నో రకాలుగా ఉపయోగపడే వస్తువుల్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. అడవులు ప్రాణవాయువుకు మూల కేంద్రాలు. అడవుల్లో జీవ వైవిధ్యం మనకు దర్శనమిస్తుంది. అనేక రకాల జీవ జంతువులు, పశుపక్ష్యాదులు వనాల్లో ఆశ్రమం పొందుతాయి. జీవ జంతువులు మరియు చెట్టు చేమల సంబంధం ప్రధానమైనది మరియు విడదీయరానిది. జనాభా పెరుగుదల, నగరీకరణ, పారిశ్రామికీకరణ మరియు వినియోగ సంస్కృతి కారణంగా అడవులు అత్యంత వేగంగా నశించిపోతున్నాయి. దీని దుష్పరిణామం సర్వత్రా కనిపిస్తూనే ఉంది. వాతావరణంలో కాలుష్యం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతుంది, అనగా అసంబద్ధంగా వరదలు వస్తున్నాయి. భూసారం కొట్టుకుపోతుంది మరియు కరువు కోరలు చాస్తూ ఉంది. ఎడారి ప్రాంతం విస్తరిస్తూ పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరి తక్షణ కర్తవ్యం ఏమంటే విస్తరించి ఉన్న అడవుల్ని సంరక్షిస్తూ మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి గాయపడిన భారత భూమిని హరిత వసుందరగా తయారు చేయాలి. అడవులుంటేనే నీరుంటుంది, నీరుంటేనే జీవనం కొనసాగుతుంది. తీవ్రమైన ఎండలో చల్లటి గాలిని, నీడనిచ్చే చెట్ల యొక్క ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి స్త్రీ పురుషుడు అడవుల ప్రాధాన్యతని, వృక్షాల గొప్పతనాన్ని అర్థం చేసుకొని కన్న కొడుకుల్లాగా వాటిని పెంచి పెద్ద చేసి సంరక్షించినట్లయితే భారతదేశంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామం ఉల్లాసభరితమైన జీవనంతో నిండిపోతుంది. వృక్షో రక్షితి రక్షితః, అనగా ఎవరైతే చెట్లను కాపాడుతారో వారిని వృక్షాలు సంరక్షిస్తాయి.
1: మీరింతవరకు వన సంస్కృతి, మన సంస్కృతి ఎల్ జాషువా గారి ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, అనంతరం దోపహార్ సమాచార ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి ఈరోజు మనతో మాట్లాడడానికి ముందుగా సిద్ధంగా ఉన్న కాలర్ని పలకరిద్దాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి. మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి? స్వీటీ గారు, లంచ్ చేశారా?
1: మీరు?
0: అయిందండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ల సుమలత మేడం.
0: సుమలత గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తున్నారు సుమలత గారు?
1: ఏమీ లేదు మేడం.
0: రేడియో వింటున్నారా?
1: వింటాను.
0: ఓకే, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా వింటుంటారు?
1: అన్ని ప్రోగ్రామ్స్ వింటాం మేడం. మేము
0: అన్ని నచ్చుతాయా? మరి చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: ఆహ్వానం సినిమా పాట కావాలి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నాగమణి గారు, ఫోన్ చేశారా? మరి కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదండి. అంతే అంటారా? పోనీ సిగ్నల్ ఉన్న దగ్గరకైనా వచ్చేయండి. చెప్పండి నాగమణి గారు, ఏం చేస్తుంటారు? చక్కగా రేడియో వింటున్నారా? మంచి కాలక్షేపం కదా మీకు. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, మరి మీ ఇంట్లో ఉందా మల్లె పందిరి? మల్లె చెట్లు పెట్టారా? అవునా, అయితే సరే, మీకు ఈ పాట ఇష్టం కాబట్టి ఈసారి మల్లె చెట్టు కూడా పెట్టండి మీ ఇంట్లో. ఉందా? అయితే సరే అండి. ఓహో, అయితే మిస్ అవుతున్నారన్నమాట. అయితే పెట్టండి మళ్ళీ. సరే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: మాతో మాట్లాడడానికి మరో కాలు సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? శారదా సంపత్ కుమార్ గారు, ఎలా ఉన్నారండి? మేమందరం బాగున్నామండి. వింటున్నారా రేడియో? చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: హలో హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం పూర్తిగడ్డ నుంచి మేడం, రాధాపాసి.
0: రాధాపాసి గారు, చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: నాకు మా ఇంటి దేవత సినిమా నుంచి ఓ అన్నా మా కన్నా అని పాట కావాలి మేడం.
0: ఓకే అండి, చాలా చక్కగా పాడడానికి ప్రయత్నించారు, ఈసారి చక్కగా పాడండి పాట.
1: ఓకే ఓకే, సరే మేడం.
0: ఓకే మేడం, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: గుడ్
1: హలో,
0: ఆఫ్టర్నూన్ అండి. మీ పేరండి?
1: నేను నీలోఫర్ నండి, ఖమ్మం నుండి.
0: నీలోఫర్ గారు భోంచేశారా
1: మేడం? లంచ్ అయిపోయింది మేడం. మాకైతే చాలా పెద్ద వర్షం పడుతోంది.
0: అవునా? ఓకే.
1: అవును, చాలా రోజులు అవుతుంది వర్షం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
0: ఓకే, అందరితో పాటు మీరు ఎదురు చూసినట్టున్నారు. వర్షం రాగానే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు.
1: కాస్త ఇబ్బంది పడ్డాము.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: ఈరోజు అల్లరి పాండవుల చిత్రం నుండి అందెండో ఆనందం చెందిందమ్మా.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నందాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నల్లిప్రియని మాట్లాడుతున్నాను.
0: నల్లిపి గారు చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుని అంత దూరం నుంచి కాల్ చేశారు?
1: అల్లరి బావ మూవీ నుంచి మధువనిలో రాధిక అనే సాంగ్ వినిపిస్తారా మేడం?
0: ఓకే, వినిపిస్తానండి. వింటున్నారా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటూనే ఉంటాను మేడం.
0: ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు?
1: ఎక్కువ లైవ్ ప్రోగ్రామ్ ఇష్టం ఉన్నా మేడం నాకు.
0: ఓకే, లైవ్ కు చేస్తా ఉంటారు, లైవ్ ప్రోగ్రామ్స్ వింటుంటారు అయితే.
1: అవును మేడం.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నూర్జహాన్ మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: అందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: కల్పనలో దిక్కులు చూడక రామాయణ పాట అండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

మరో కాలర్ తో మాట్లాడదాం. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే అండి, మీ పేరు చెప్పండి ఫస్ట్. మీరు కోరిన పాట వచ్చేస్తుంది కానీ మీ పేరు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుగుణ గారు. ఏం చేస్తుంటారు? ఓకే, రేడియో వింటుంటారా? అదే, మీరు కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడాలో కూడా మీకు అర్థం కావట్లేదు, అందుకే మీ పేరు అడిగితే డైరెక్ట్ గా పాట అడిగేస్తున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఏం టెన్షన్ పడకండి, ఇలానే రేడియో వింటూ ఉండండి, మాకు కాల్ చేస్తూ ఉండండి. మీరు కోరుకున్నట్లుగా పుష్ప చిత్రం నుండి పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: హలో
1: హలో మేడం
0: నమస్తే అండి. మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి మీ పేరు.
1: మా పేరు సాధనేంద్ర రమాదేవి మేడం.
0: రమాదేవి గారు, రమాదేవి గారు చెప్పండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, అందులో ఏ సినిమా, ఏ పాట వినిపించమంటారు?
1: పవిత్ర బంధం సినిమా నుంచి
0: చూసారా, చాలా చక్కగా పాడారు పాట. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రేణుక గారు
0: ఏం చేస్తుంటారు? పనికొచ్చారా? వింటున్నారా రేడియో చక్కగా? వాతావరణం కూడా చల్లగా ఉందిగా. వర్షం వస్తుందా? ఓకే, చెప్పండి, మరి ఈరోజు ఈ వర్షంలో ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, చాలా చక్కని పాట మీకోసం వచ్చేస్తుంది, వినండి. కినలహరిలో ఉత్తరాలు రాయండి, మేము చక్కగా చదివేస్తాం శ్రోతల పేర్లు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నాగమణి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. బాగున్నామండి మేమందరము, మీరందరూ ఎలా ఉన్నారు? నాగమణి గారు ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గరే ఉన్నారు. చక్కగా రేడియో వింటున్నారా? భోన్ చేశారా? చెప్పండి మరి ఈరోజు. హలో చెప్పండి, వినిపిస్తుందా? ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో
0: హలో, మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అచ్చమ్మ గారు భోజనం చేశారా? భోజనం చేశారా అండి? అవునా, ఓకే. ఏం వండారు ఈరోజు? ఓహో, చాలా బలమైన ఫుడ్ తీసుకుంటున్నారు. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, మీకు ఈ పాట అంటే బాగా ఇష్టమా? ఓకే అండి, మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, ఇష్టంగా వినండి ఇంట్లో కూర్చొని. సరేనా?
1: సరే మేడం, బాయ్.
0: బాయ్ అండి.

0: హలో
1: హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు నిర్జన్ మేడం, నేను కొత్తగూడెం ధర్మకం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నిర్జన్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు మాకు కొంచెం మబ్బు మబ్బు ఉంది, చిరుగు పడుతున్నాయి, అందుకని నేను ప్రేమ యుద్ధం సినిమాలో నుంచి ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మరి పాటతో పాటు డాన్స్ కూడా చేసేయండి వర్షన్ లో. రెయిన్ డాన్స్ చేసేయండి. పాట వింటూ చక్కగా రెయిన్ డాన్స్ చేసేయండి, మేము పాట వినిపిస్తాం.
1: ఓకే మేడం, మీరు చూడాలి కదా మేడం.
0: పర్లేదు, మీరు అక్కడ ఆస్వాదించండి. మీరు ఎట్లా వర్షం కురుస్తుందని చాలా ఆనందంగా ఉన్నారు కదా, ఆనందంతో డాన్స్ కూడా చేసేయండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కోరుకున్నట్టు పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరు? మీ పేరండి? మళ్ళీ ఒకసారి చెప్పరా? రామేశ్వర్ గారు, ఫస్ట్ టైం అండి మీరు కాల్ చేయడం? ఓకే, ఏం టెన్షన్ పడకండి, చెప్పండి మీరేం చేస్తుంటారు? ఓకే, ఇంత ముందు వర్క్ చేసేవాళ్ళా? టీచర్ గారు అనమాట. అయితే మీరు మరి టీచర్ గారికి ఏ పాట వింటారు?
1: రామటాకర్మదాటలో ఓ నాన్న మీ మనసు ఆ పాట వేయండి. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్వర్గస్థులు అయ్యారు మా నాన్నగారు, అందుకే ఫస్ట్ పాట నేను అదే కోరుకుంటాను.
0: ఓకే, ఫస్ట్ టైం కాల్ చేసి మీ నాన్న కోసం కోరుకుంటున్నాను అంటున్నారు. ఓకే, మీ మాట తెలుస్తుంది. ఓకే అండి, ఆయన రెగ్యులర్ గా చేస్తుంటారు మా ప్రోగ్రామ్స్ అన్ని. అది మీ మాటల్లోనే తెలుస్తుంది మీకు మీ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో. మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థాంక్యూ మేడం.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ గారు, ఏం చేస్తుంటారు?
1: నేను అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తానండి.
0: ఓకే, ఈరోజు హాలిడేనా?
1: లేదు మేడం.

0: da working day
1: నేనా అంటే ముస్తది వాళ్ళ హౌస్ మీకులకు వెళ్తారు కాలుగా ఉన్నాను కాలుగా వెళ్తుంది హ్యాపీగా మీద
0: చక్కగా ప్రతి సమయాన్ని ఎంజాయ్ చేయాలి అంతే కదా
1: ఇప్పటి వరకు పిల్లలతో బాండింగ్ నుంచి ఇవాళ ఫస్ట్ రండి ప్రతిసారి ఫస్ట్ కి వేయడం అలాంటివి ఉంటే ఫుల్ బిజీగా ఉంటుంది
0: ఓహో ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట
1: సరి వేయడం వాళ్ళని హైట్ వెయిట్ చేయడం వాళ్ళకి ఇవాళ కోడిగుళ్ళు ఇవ్వడం
0: ఓకే
1: బాలాంతో ఇవ్వడం అవన్నీ ఉంటాయండి బాండింగ్ నుంచి అదే హడావిలో ఉంటూ ఉంటూ ఉంటూ
0: స్ట్రెస్ అంతా ఇప్పుడు రిలాక్స్ అయిపోతారు మీరు ఇంకా పాటలు వింటూ మాతో మాట్లాడి చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు బాచికా చేస్తుంటారా పాపం ఓకే మీతో బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారా
1: నేనే
0: పాపం ఇప్పుడే కదా వాళ్ళకి హోమ్ సిక్ ఎక్కువగా ఉంటది ఓకే అండి మరి మీ స్ట్రెస్ పోవడానికి ఏ పాట వినిపించమంటారు
1: నాకు కుంకుమ తిలకంలో
0: ఓకే అండి చక్కగా మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ చేయండి
1: ఓకే
0: అండి థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: అరుణ
0: గారు. ఏం చేస్తుంటారు అరుణ గారు? మీరు కొంచెం రేడియోకి దూరంగా ఉండి మాట్లాడండి. వీకెండ్లో చేస్తారు. ఇంకా మీరు రేడియో వింటుంటారా? ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇష్టపడతారు? అన్నీ బాగుంటాయా? ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? మీకు నాటికలు అంటే ఇష్టమా? ఓకే అండి, మరి చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?

0: వర్షం పడుతుందా మరి మీ దగ్గర? ఓకే, అందుకే అందరికి వాన పాటలు
1: గుర్తొస్తున్నాయి.
0: అవునండి, ప్రతి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా వాన చిత్రం నుండి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి నాటి లాస్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో మేడం
0: చెప్పండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రెడ్డిపాలెం నుంచి పద్మ గారు. వర్షం పడుతుందా అక్కడ? ఓకే, మరి చెప్పండి. ఈ
1: వర్షం
0: ఏం చేస్తుంటారు? పత్తి గింజలు పెడుతున్నారు. రేడియో వింటున్నారా? చెప్పండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఈ వర్షంలో? ఓకే అండి, మీకోసం
1: చక్కటి
0: వంశోద్ధారకుడు. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా చక్కటి పాట వచ్చేస్తుంది, వినండి.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు పి ప్రభాకర్ గారు, పి ఆనంద్ గారు. మరి మీతో మాట్లాడి మీరు కోరిన పాటలు వినిపించిన మీ రేడియో నేస్తం, నేను మీ స్వాతి. మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన వైజయంతి మూవీస్ వారి ఇంద్రా చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, ఉదిత్ నారాయణ్, శంకర్ మహాదేవన్, మల్లికార్జున్, కార్తీక్, కేకే. చిత్ర కల్పన ఉష. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, కులశేఖర్. సంగీతం మణిశర్మ. వినండి వైజయంతి మూవీస్ వారి ఇంద్ర చిత్రంలోని పాటలు.

0: శ్రోతలు ఏకచిత్రగాన శీర్షికన వైజయంతి మూవీస్ వారి ఇంద్ర చిత్రంలోని పాటలు వింటున్నారు.
1: Jump, jump, jump.

మీరింతవరకు ఏకచిత్ర గాన శీర్షికన శ్రీ వైజయంతి మూవీస్ వారి ఇంద్ర చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, ఉదిత్ నారాయణ్, మల్లికార్జున్, శంకర్ మహాదేవన్, కార్తీక్, కేకే, చిత్ర, కల్పన, ఉష. సాహిత్యం అందించారు వేటూరు సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భూనచంద్ర కులశేఖర్. సంగీతం మణిశర్మ.

శ్రోతలకు ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. పాలిసెట్ 2026 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను కూడా జత చేయాలని సూచిస్తున్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని. ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంకా ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని సూచిస్తున్నారు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా డాన్సీను చిత్రం కోసం కార్తీక్ రేటా పాడిన ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.

మీరు విన్న పాట పోకిరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పోటుగాడు చిత్రం కోసం ఇందు నాగరాజ్, మంచు మనోజ్ కుమార్, భాషాశ్రీ పాడిన ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1 నేనొక్కడినే చిత్రం కోసం ప్రియా హిమేష్ పాడిన ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రాజకుమారుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మరికొన్ని చిత్రగీతాలు విందాం కార్యక్రమంలో. తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట విందాం.

సంగీతానికి హద్దులు లేవు. మంచి పాట ఎప్పుడైనా మనసుని హత్తుకుంటుంది కదా. మరి కార్యక్రమంలో తర్వాతి పాట సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ ఆలపించిన గీతం విందాం.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట గీతా గోవిందం. చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ ఆలపించిన గీతం విందాం.
1: ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే

0: ప్రతి పాట వెనక ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని వింటున్న మన శ్రోతలందరి కోసం మరొక గీతం, అందాల రాక్షసి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట విందాం.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. ఈ సాయంత్ర వేళ మా చిత్రగీతాన్ని ఆస్వాదిస్తున్న శ్రోతలందరి కోసం మరొక గీతం, బొమ్మరిల్లు చిత్రం కోసం శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట విందాం. సాహిత్యం అందించారు భాస్కర్ వట్ల.

విన్న ఆ పాట బ్రదర్ చిత్రంలోనిది. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసీట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని తెలియజేశారు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట చందమామ చిత్రం కోసం ఆశా భోన్స్లే, కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం. సంగీతం అందించారు, సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత పాట సార్ చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన పాట విందాం. సాహిత్యం అందించారు రామజోగే శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాతి పాట యమదొంగ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, మను, శంకర్ మహదేవన్, ప్రణవి పాడిన పాట. సాహిత్యం అందించారు అనంత శ్రీరామ్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ముందుగా హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: administrations. The panel informed Mr. Shah that a detailed questionnaire has been prepared to seek relevant information from states and union territories in advance, making its field visits more meaningful and interactive. Chairperson of the Joint Parliamentary Committee on One Nation, One Election, P.P. Chaudhary, today stressed the need for holding simultaneous elections to the Lok Sabha and state legislative assemblies. Addressing a press conference in New Delhi, he said, conducting elections together would strengthen governance, reduce disruptions caused by frequent polls and benefit the economy. India and Pakistan today exchanged lists of civil prisoners and fishermen in each other's custody through diplomatic channels in New Delhi and Islamabad. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defense personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashvani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashvani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhim Sen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupak Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashvani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 international of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండిఏ, టీజీఐఐసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాలు

నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ది, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్టంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, తాను వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు.

0: వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచన బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసర కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పిన్యా, చందాపుర, మరాఠహల్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి

విలువ సుమారు 4 కోట్ల 75 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఈ రోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ రోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ పూట ప్రసారంలోని ప్రత్యేక కార్యక్రమం రాత్రి 8 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇక మన ప్రసార వివరంలో ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచార కార్యక్రమంలో పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు, అనంతరం జానపద గేయాలు, చివరగా కూరగాయలు పండ్ల తోటల్లో కలుపు నివారణ, ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు, ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి, 6:35 పత్తి సాగు వివరాలు మన రైతు సమాచారంలో తెలుసుకుంటారు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు ఆరోగ్య పరీక్షలు జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ

రాజేంద్ర కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో చరిత్రలో గిరిజన పోరాటాలు ఎంవి సత్యనారాయణ గారి ప్రసంగం వింటారు. ఇక 8:00 సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 తిరిగి 11:00 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. ఇక 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పోదోట. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి మన సాయంత్ర ప్రసారంలో 6:30 జానపద సంగీత కార్యక్రమంలో సీత అనసూయ బృందం పాడిన జానపద గేయాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం. అనంతరం జీవాల పెంపకంలో మెలకువలు వివరాలు తెలుసుకుంటారు. ఇక చివరగా కాకర సాగు యాజమాన్యం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాలు. మరి ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుండి 3 వరకు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని తెలియజేశారు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఆకాశమంతా చిత్రం కోసం మధు బాలకృష్ణన్ పాడిన పాట విందాం.
1: యాంత్రికంగా వేగంగా సాగుతుంది మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు. ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

ఇప్పుడు ఒక ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్

చిత్రగీతాలు విన్నారు శ్రోతలు. ఈ పూట ప్రసారంలో రాత్రి 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన వ్యవసాయ సూచనలు కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదే విధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు

పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు అంటే ఎరువులు యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే, అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే, స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం, ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే

0: చిన్న కమతాలు, పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జీన్స్ చిత్రం నుండి ఉన్ని కృష్ణ సుజాత పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు

0: అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलगे ఉత్తర్ ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను

పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్

0: యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పురుగు మందుల పిచికారిలో జాగ్రత్తలు.
2: రైతులు మనకి వ్యవసాయంలో చూసినట్లయితే పురుగు తెగులు మరియు కలుపు నివారణ మందులు విచక్షణ రహితంగా పంటలపై వాడడం జరుగుతుంది. దానివల్ల మనకి వాటి యొక్క అవశేషాలు కొన్ని సంవత్సరాల వరకు విచ్ఛిన్నం కాకుండా మనకి వివిధ భూమి లోపల కానీ పంట అవశేషాల్లో కానీ ఉండడం జరుగుతుంది. మనం తినే వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటి అవశేషాలు ఉండటం వల్ల ప్రతిరోజు కొంత సూక్ష్మ మొత్తాల్లో మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణంలో అన్ని రకాల ప్రాణులపై కూడా ఈ యొక్క అవశేషాలు రక్తము మరియు కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక రుగ్మతలను కలగజేస్తాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా క్యాన్సర్, శిశు మరణాలు, గుండె జబ్బులు, అంగవైకల్యం లాంటి అతి ముఖ్యమైన విష ప్రభావాలు ఈ అవశేషాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గమనించడం జరిగింది. అయితే ప్రపంచ వాణిజ్యీకరణ నేపథ్యంలో ముఖ్యంగా మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉండటం వల్ల ఎన్నో రకాల ముఖ్యమైన ఎగుమతులు తిరస్కరించబడడం జరిగింది. ఈ యొక్క అవశేషాల గరిష్ట పరిమితులను వివిధ రకాల పంటలపై సిఫారసు చేయబడిన సస్యరక్షణ మందులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్థలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న కోడెక్స్ కమిషన్ వారు నిర్ధారిస్తున్నారు. ఈ కమిషన్ వారు ఏ మందులలో ఏ సస్యరక్షణ మందులు ఏ మోతాదులో వాడాలనేది వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే మన దేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు అవశేషాల గరిష్ట పరిమితులను వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మరియు ఆహార పదార్థాలపై నిర్ధారిస్తారు. అంటే ఏదైనా సస్యరక్షణ మందు సాధారణ వ్యక్తి జీవిత కాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లేదా నీటి ద్వారా సేవించినప్పుడు వాటి శాతం గరిష్ట పరిమితికి మించినప్పుడు అవి ఆరోగ్యానికి ఏ విధంగా హానికరం కాదు. అలాగే పర్యావరణంలో వివిధ

రకాల ప్రాణులు ముఖ్యంగా పక్షులు ఈ అవశేషాల బారిన పడి అంతరించిపోవడం కూడా అందరికీ తెలిసినదే. అందుచేత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పురుగుల నివారణ శక్తి కలిగి తక్కువ రోజుల్లో పర్యావరణంలో ఉండి మానవ ఆరోగ్యంపై తక్కువ ప్రభావం కలిగిన పురుగు మందుల అన్వేషణలో భాగంగానే ఈ మధ్యలో అతి తక్కువ మోతాదులో పనిచేసే కీటక మరియు శిలీంద్ర నాశకులు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో వివిధ రకాల ఆహార పదార్థాలపై నమూనాలపై నిర్వహించిన పరిశోధనల ప్రకారం దాదాపు 20% వివిధ రకాల పురుగు మందులు అవశేషాలను గమనించడం జరిగింది. కానీ అవి కేవలం సూక్ష్మ మోతాదులు మాత్రమే ఉన్నాయని నిర్ధారించడం జరిగింది. కొత్తగా అనేక రకాల పురుగు మందులు మనకి మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి వాడకం కూడా విస్తృతంగా ముఖ్యంగా కూరగాయల పంటల్లో అధికంగా ఉంటుంది. భారత ప్రభుత్వం వారి ద్వారా కొన్ని పురుగు మందులు మాత్రమే కొన్ని పంటలకు మాత్రమే వాడటానికి అనుమతించినప్పటికీ ఇతర సిఫార్సు చేయని పంటలపై కూడా వాటిని వాడడం జరుగుతుంది. అయితే మన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే దిగుమతి చేసుకునే వారు నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు కూడా పరిమితికి మించి ఉండరాదు. ఉదాహరణకు గత 5-6 సంవత్సరాలుగా మన దేశం నుంచి ఎగుమతి అయిన మిర్చి, తేనె, ద్రాక్ష, వరి మరియు కరివేపాకు లాంటి పంటలను వివిధ దేశాల వారు, ముఖ్యంగా ఐరోపా, దుబాయ్ లాంటి దేశాల వారు అవశేషాలు ఉన్నాయని వాటిని తిరస్కరించడం జరిగింది. అందువలన సస్యరక్షణ మందుల అవశేషాలు మన వ్యవసాయ ఉత్పత్తులు లేకుండా ఉండాలంటే మన రైతు సోదరులందరూ కూడా కొన్ని ముఖ్య జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే సస్యరక్షణ మందులు పిచికారీ చేసిన తర్వాత పంటను కోయడానికి కొంత సమయం వేచి ఉన్నట్లయితే యొక్క పురుగు మందులు గాని ఇతర మందుల అవశేషాలు నిర్ధారించిన పరిమితులకు మించి ఉండవు. అందుకే ఎప్పుడైనా కూడా రైతు సోదరులందరూ కూడా పురుగు మందులు గాని ఇతర మందులు గాని పిచికారీ చేసిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ అనే దాన్ని మనం అవలంబించినట్లయితే మనకి ఆహార పదార్థాల్లో గాని కూరగాయల్లో గాని ఇతర పంటల పదార్థాలలో అవశేషాలు తక్కువ మోతాదులో ఉండేటట్టు లేకుంటే అవశేషాలు లేకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మనకు కేవలము సస్యరక్షణకై రసాయనిక మందుల మీదనే ఆధారపడకుండా వివిధ రకాల సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి సిఫారసు చేయబడిన సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. అట్లాగే వివిధ పంటల్లో వాటి నిర్ధారించిన లేదా నిర్ణయించిన పురుగు మందులు గాని తెగుళ్ళ మందులు నిర్దేశించిన మోతాదులో నిర్దేశించిన సమయాల్లో మనం వాడినట్లయితే యొక్క అవశేషాలు సస్యరక్షణ మందుల అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అట్లాగే ఇంకో జాగ్రత్త చూసినట్లయితే ఎరుపు రంగు త్రిభుజం ఉన్న సస్యరక్షణ మందులు అంటే అత్యంత విషపూరితమైనటువంటి రసాయనిక మందులు, ముఖ్యంగా మితోమిల్, మోనోక్రోటోఫాస్ లాంటి సస్యరక్షణ మందులను సిఫారసు చేయబడిన పంటలపై మాత్రమే నిర్దేశించిన మోతాదులో పంటలపై పిచికారీ చేయాలి. నిర్దేశించిన మోతాదులో సరైన స్ప్రేయర్ను ఉపయోగించి నిర్ధారించిన సమయాల్లో మాత్రమే పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పంటల పదార్థాల అవశేషాలు తక్కువ మోతాదులో ఉండేటట్టు మనము జాగ్రత్త పడవచ్చు. రైతు సోదరులందరూ కూడా కూరగాయలు కోసే ముందే ఈ యొక్క సస్యరక్షణ మందులు పిచికారీ చేసి మార్కెట్ తీసుకురావడం జరుగుతుంది. సో దానివల్ల మనకి కూరగాయలలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ప్రతి కూరగాయలలో కూడా మనకి యొక్క అవశేషాలు మనం గమనించవచ్చు. అందుకని ఈ అవశేషాల శాతాన్ని మనం తగ్గియాలంటే పంటను కోయడానికి ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయకూడదు. అట్లాగే ఒకవేళ పిచికారీ చేసినట్లయితే తగినంత వెయిటింగ్ పీరియడ్ను కొద్ది రోజులు వేచి ఉండి తర్వాత పంటను కోసినట్లయితే యొక్క అవశేషాలు తక్కువ మొత్తంలో మనకి పంటల పదార్థాల్లో ఉండేటట్లు చూసుకోవచ్చు. అలాగే పురుగు మందుల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం కూరగాయల్లో మోనోక్రోటోఫాస్ మరియు క్యూనాల్ఫాస్ మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇలా మనకి పంటల మీద ఏ పంటలో ఏ మందులు మనకి నిర్దేశించారు, అట్లాగే ఏవేవి నిషేధించారని మనం తెలుసుకొని నిషేధించని వాడకుండా మనం ఉన్నట్లయితే మనకి ఒక కూరగాయల్లో కానీ ఇతర పదార్థాల్లో కానీ మనము ఈ యొక్క అవశేషాలు లేకుండా మనము జాగ్రత్తగా పడవచ్చు. అలాగే గృహాల్లో వినియోగించే కూరగాయలు మరియు పండ్లను 2% ఉప్పు ద్రావణంలో 20 నిమిషాలు ఉంచి కడిగినట్లయితే ఈ యొక్క మందుల సస్యరక్షణ మందుల అవశేషాలు చాలా వరకు తీసివేయబడతాయి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఒక విషయం, కూరగాయలు కానీ పండ్లను కానీ మనము చాలా ఇవి తొందరగా కుళ్ళిపోతాయి కాబట్టి, తొందర పాడైపోతాయి కాబట్టి మనము తొందరగా మనకి వినియోగదారులు ఉపయోగిస్తారు కాబట్టి వీటిలో అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. దానికోసమే మనం 2% ఉప్పు ద్రావణంలో కడిగి మనము వాడినట్లయితే అవశేషాలు మన శరీరంలోకి పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా కూరగాయలను ఉప్పు నీటి ద్రావణంతో శుభ్రపరిచి ప్రెషర్ కుక్కర్లో ఉడికించినట్లయితే కొన్ని అవశేషాలు పూర్తిగా తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఇంకో పద్ధతి, వినిగర్ ద్రావణంలో క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటివి ఉంచి తర్వాత కడిగితే పురుగు మందుల అవశేషాలు తగ్గడం జరుగుతుంది. అట్లాగే వివిధ పద్ధతులు క్రిమిసింహారక మందుల అవశేషాలు తీసివేయడం మనం చూసినట్లయితే కొన్ని పద్ధతులు మనకు నిర్ధారించడం జరిగింది. వివిధ పంటల్లో ఏ మందు పిచికారి చేస్తే ఎలాంటి అవశేషాలు మనం తీసివేయవచ్చు అనేది, ముఖ్యంగా మనకి కూరగాయల పంటల్లో చాలా ముఖ్యమైనవి టమాటా, మిరప, వంకాయ, బెండ ఇలాంటి వాటిలో మనం కొన్న తర్వాత వెంటనే మనం వాడతాం కాబట్టి వీటిలో క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా చూసుకోవాలి. దాంట్లో భాగంగా టమాటా పంటను చూసినట్లయితే టమాటా కాయల్ని కార్బరిల్ గానీ లేదా ఫెన్వాల్ రేటు, మోనోక్రోటోఫాస్, ఫాజలోన్, క్వినాల్ఫాస్ లాంటి మందులు వాటి యొక్క అవశేషాలు లేకుండా మనం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలంటే ముఖ్యంగా 2% ఉప్పు ద్రావణంతో కడిగి తర్వాత 15 నిమిషాలు ఉడికించిన

0: ట్లయితే ఈ యొక్క అవశేషాలు చాలా వరకు తగ్గించవచ్చు. అట్లాగే కొన్ని 2% ఉప్పు ద్రావణంలో కడిగి ఆ తర్వాత నీటిలో కడిగినట్లయితే కూడా మనము మిగతా అవశేషాలు మనం తీసేయవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఉప్పు ద్రావణంలో మనం కడిగి వాడినట్లయితే చాలా వరకు అవశేషాలు లేకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే మిరపలో చూసినట్లయితే తైపర్మెథ్రిన్ మందును మనం అవశేషాలు లేకుండా చూడాలంటే 2% ఉప్పు ద్రావణంలో కడగవచ్చు. అట్లా కడిగినట్లయితే 60% వరకు అవశేషాలు మనం తీసివేయవచ్చు. అట్లాగే 10 నిమిషాలు నీటిలో ముంచి తీసినట్లయితే సుమారుగా 28% వరకు మనం ఒక సైపర్మెథ్రిన్ మందు లేకుండా చూసుకోవచ్చు. ట్రయోజోఫాస్, ఎసిఫేట్, కార్బరిల్, మోనోక్రోటోఫాస్, ఫాజలోన్, క్వినాల్ఫాస్ ఇవి మిరపలో మనకి ఎక్కువగా వాడే మందులు. వీటిని మనం అవశేషాలు లేకుండా చూడాలంటే చాలా వరకు అవశేషాలు 2% ఉప్పు ద్రావణంలో ఈ యొక్క మిరపకాయలను కడిగేసినట్లయితే, అట్లాగే 10 నిమిషాలు నీటిలో ముంచి తీసినట్లయితే చాలా వరకు అవశేషాలు మనం లేకుండా చూడవచ్చు. అట్లాగే 2% ఉప్పు ద్రావణంలో కడిగిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికించినట్లయితే చాలా తక్కువ మొత్తంలో అవశేషాలు ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. చాలా వరకు అవశేషాలు మనకి లేకుండా ఉంటాయి. అట్లాగే క్యాబేజీలు చూసినట్లయితే క్వినాల్ఫాస్ వాడినప్పుడు వాటి యొక్క అవశేషాలు లేకుండా చూడాలంటే క్యాబేజీ గడ్డ పైన ఉండే 3 ఆకులు తీసివేసినట్లయితే మనకి యొక్క అవశేషాలు కింది వరకు వెళ్ళవు కాబట్టి పైన వరకు తీసేసినట్లయితే అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అట్లాగే క్లోరోపైరిఫాస్ కూడా క్యాబేజీలో మనం లేకుండా చూడాలంటే క్యాబేజ్ గడ్డ పైన 3 ఆకులు తీసినట్లయితే 100% వరకు మనము ఈ యొక్క క్లోరోపైరిఫాస్ అవశేషాలు లేకుండా చూసుకోవచ్చు. అట్లాగే మనము ద్రాక్ష పళ్ళు చూసినట్లయితే ద్రాక్షలో మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్, డైక్లోరోఫాస్, క్లోరోపైరిఫాస్, క్వినాల్ఫాస్ లాంటి మందులను మనం వాడడం జరుగుతుంది. వాటి యొక్క అవశేషాలు చాలా వరకు తీసే పద్ధతి చూసినట్లయితే 2% ఉప్పు ద్రావణంలో 10 నిమిషాలు ఉంచి తర్వాత నీటిలో కడిగినట్లయితే వివిధ రకాల పురుగు మందుల యొక్క అవశేషాలు చాలా వరకు మనకు అవశేషాలు లేకుండా చూసుకోవచ్చు. అట్లాగే మిగతా చేపలు మరియు మాంసము వాటిలలో ఈ యొక్క పురుగు మందులు లేకుండా చూడాలంటే 1% ఎసిటిక్ ఆమ్లంలో 10 నిమిషాలు ఉంచి తర్వాత నీటితో కడిగినట్లయితే ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు లేకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే కొన్ని మనకి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పురుగు మందుల పట్టిక చూసుకొని వాటిలో అవి వాడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి ఉత్పత్తి, దిగుమతులు మరియు వాడుకలు నిషేధించిన శస్త్రరక్షణ మందులు చూసినట్లయితే చాలా పవర్ఫుల్ మందులు అయినటువంటి అల్డ్రిన్, బిహెచ్సి, కాల్షియం సైనైడ్ ఇలాంటి మందులు మనం రైతులు వాడకుండా చూడాలి. అట్లాగే వాడకానికి నిషేధింపబడి ఎగుమతులు అనుమతించబడ్డ శస్త్రరక్షణ మందులు కొన్ని ఉన్నాయి. అట్లాగే వాడకం నుంచి కంప్లీట్ గా తొలగించబడ్డ మందులు ఇలానే అన్ని రకాల వాటి మీద ఏ మందులు నిషేధించారు, ఏ మందులు వాడచ్చు అనే వాటి మీద అవగాహన ఉన్నట్లయితే మనకి పంటల పదార్థాలలో ఎక్కువ మనకు అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అట్లాగే కొన్ని రకాల మందులు రిజిస్ట్రేషన్ నిరాకరించబడ్డాయి, కొన్ని కాంబినేషన్ మందులు అనుమతించబడ్డాయి, అవి కూడా మన రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఒక అవశేషాల సమస్య అనేది లేకుండా చూసుకోవచ్చు. కొన్ని వాడకలో కొన్నింటికి మాత్రమే పరిమితం చేయబడ్డ మందులు కూడా కొన్ని మనకున్నాయి. వాటిలో అల్యూమినియం ఫాస్ఫైడ్ మందు ఎలకల నివారణ మరియు ఆహార ధాన్యాల నిర్వహణకి మాత్రమే వాడొచ్చు. అట్లాగే డిడిటి అనేది ఆరోగ్య శాఖ వారు మాత్రమే దోమల నివారణకు వాడొచ్చు. అట్లాగే లిండేన్ అనే మందు రిజిస్ట్రేషన్ అనుసారం కొన్ని పంటలకు మాత్రమే పరిమితమై ఉన్నది. అట్లాగే మిథైల్ ప్యారథి అనే మందు తేనెటీగలు పరపరాగ సంపర్కంలో ఉపయోగించబడిన పంటల్లో యొక్క దీన్ని వాడొచ్చు. ఈ విధంగా మనకి రైతు సోదరులందరూ కూడా కొంత అవగాహనతో ఏ పురుగు మందులు వాడవచ్చు, ఏ పురుగు మందులు వాడకూడదు, అట్లాగే పురుగు మందులు వాడేటప్పుడు కూడా సిఫారసు చేసిన మోతాదులో వాడి, అట్లాగే సరైన శస్త్రరక్షణ పిచికారీ చేయడానికి ఉపయోగించే సరైన పరికరాలు సరిగ్గా ఉన్నట్లయితే, సరిగ్గా మంచి నిర్దేశింపబడినవి వాడినట్లయితే ఒక పంటల్లో అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త పడి మన వాటిని ఉపయోగించే వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని అట్లాగే మన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి మనం అందరికీ దోహదం చేయవచ్చు.
1: మీరింతవరకు పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తల గురించి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

0: కార్యక్రమంలో మరొక అంశం, కూరగాయలు పండ్ల తోటల్లో కలుపు నిర్మూలన వివరాలు వింటారు.
1: వివిధ రకాల కూరగాయల పంటలను దిగుబడులను ప్రభావితం చేసే పలు అంశాల్లో కలుపు సమస్య ప్రధానమైనది. ఈ కలుపు సమస్య వలన కూరగాయల్లో సగటున 50 నుంచి 80% పైగా దిగుబడులు క్షీణించినట్లుగా పలు పరిశోధనల్లో తెలుస్తోంది. కొన్ని పరిస్థితుల్లో ఈ దిగుబడి క్షీణత 100కి 100% కూడా నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సకాలంలో కూరగాయల్లో కలుపు నివారణ చేపట్టడం అనేది చాలా సమస్యతో

కూడుకున్న పని. ఎందుకంటే అడపాదడపా కురిసే వర్షాల వలన మరియు పొలాల్లో నీళ్లు నిలవటం వలన కలుపు తీయించడం చాలా సందర్భాల్లో కుదరదు. మరియు ప్రస్తుత పరిస్థితుల్లో సకాలంలో తగినంత మంది కూలీల లభ్యత కూడా లేకపోవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాను రాను గిట్టుబాటు కాని పరిస్థితుల్లో కూలీలతో కలుపు తీయించాలంటే ఉత్పత్తి ఖర్చులు కూడా భారంగా మారే అవకాశం ఉన్నది. దీనికి తోడు కలుపు తీయించాలంటే పంట విత్తిన కనీసం 15 నుంచి 20 రోజుల వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు మొలిచిన కలుపు మొక్కలను మనం ఈ కొప్పుల ద్వారా తీసివేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పంట విత్తిన తొలి దశలో దుక్కిలో వేసిన నత్రజని, భాస్వరము వంటి ఖరీదైన ఎరువులను మొదట 15 నుంచి 20 రోజుల్లో కలుపు మొక్కలు గ్రహించి పంట మొక్కలకు అందకుండా అవరోధాన్ని కలిగిస్తున్నాయి. అంటే కలుపు తీసినప్పటికీ కొంత నష్టం జరగక తప్పట్లేదు. ఇలాంటి సందర్భాల్లో విత్తిన తొలి రోజు నుంచే కలుపు బెడద లేకుండా దుక్కిలో వేసిన ఖరీదైన ఎరువులను కేవలం పంట మొక్కలకు మాత్రమే ఉపయోగపడేలా చూడాలంటే దీనికి సమాధానం ఏంటంటే రసాయనాలతో కలుపు నివారణ. మరియు ముఖ్య ప్రయోజనం ఏంటంటే తక్కువ పెట్టుబడితో కలుపు సమస్యను ఎదుర్కోగలం. కూలీల కొరత మరియు కూలీ రేట్లు పెరగడం వలన రైతులు ఇటీవల కలుపు నివారణకు రసాయనాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతా ఉన్నారు. సిఫార్ చేసిన కలుపు మందులను సిఫార్ చేసిన పంటల్లోనే సూచించిన విధంగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు బెండలో విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో పెండిమెథాలిన్ 30% ద్రావకాన్ని ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ అనే రసాయనాన్ని 50% ద్రావకాన్ని 1.5 నుంచి 2 లీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రుతో లేదా గుంటకతో అంతర్కృషి చేసుకోవాలి. సో ఇట్లా చేసినట్లయితే మనం బెండలో కలుపు నివారణను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరియు వంగ, టమాటా కూరగాయల్లో నాటటానికి ముందే పెండిమెథాలిన్ 30% ద్రావకాన్ని ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత 25 నుంచి 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకుతో అంతర్కృషి చేసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వీటిలో నాటటానికి 1 లేదా 2 రోజుల ముందు ఎకరానికి ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మరలా నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాత మరియు 45 నుంచి 50 రోజులప్పుడు అంతర్కృషి చేసుకుని మట్టిని ఎగదోసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి మరియు కలుపును సమర్థంగా నివారించుకోవచ్చును. ఉల్లిగడ్డ మరియు వెల్లుల్లి వీటిలో కలుపు నివారణకు నాటుటకు ముందే పెండిమెథాలిన్ 30% ద్రావకం ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ అనే ద్రావకాన్ని 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్లు చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా నాటిన 15 నుంచి 25 రోజులప్పుడు తేమ ఉన్నప్పుడు ఎకరానికి ఆక్సిఫ్లోరోఫెన్ 23% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మిరపలో నాటుడుకు 1-2 రోజుల ముందు పెండిమెథాలిన్ 30% ద్రావకాన్ని 1 నుంచి 1.5 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. నాటిన 25-30 రోజుల తర్వాత మరియు 15-25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు లేదా గుంటకలతో అంతర్కృషి చేయాలి. దీనిలో గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్లు క్విజలోఫాప్ ఇథైల్ 5% ద్రావకాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మనం కూరగాయల్లో కలుపు నివారణ చేసుకోవచ్చు. తర్వాత పండ్ల తోటల్లో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలంటే పండ్ల తోటల్లో వివిధ రకాల కలుపు మొక్కల నివారణకు 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ 10% ద్రావకాన్ని 10 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా యూరియాతో కలిపి తేమ ఉన్నప్పుడు కలుపు మొక్కలు పూతకు రాకముందే పండ్ల మొక్కల మీద పడకుండా ఎక్కడ కలుపు ఉంటే అక్కడ మాత్రమే

0: పిచికారీ చేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్ల మొక్కలపై మందు పడకుండా చూడాలి. అవసరమైతే ఒకటి మరియు రెండు నెలల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకోవాలి. లేదా వర్షాకాలం చివరి రోజుల్లో భూమిలో తేమ ఉన్నప్పుడు ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకాన్ని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పండ్ల మొక్కల మధ్యలో పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు. ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాడవలసిన నీరు మనం చేతి పంపును ఉపయోగించినట్లయితే ఎకరానికి 200 లీటర్లను ఉపయోగించాలి. లేదా పవర్ స్ప్రేయర్ లేదా తైవాన్ స్ప్రేయర్ గనక ఉపయోగించినట్లయితే ఎకరానికి 100 లీటర్ల నీటిని సిఫార్సు చేసిన మందు మోతాదును కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు సరిగ్గా పనిచేయాలంటే నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ తేమ ఉన్నప్పుడు వీటి కలుపు మందుల నివారణ మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పిన పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే కూరగాయల్లోనూ మరియు పండ్ల తోటల్లోనూ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు కూరగాయలు పండ్ల తోటల్లో కలుపు నిర్మూలన గురించి వివరాలు విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: మాకు కొంత వివరిస్తారా?
1: మంచి సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో భాగంగా ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్ పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్ నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్ 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్ అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
0: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?

0: పెళ్లి ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బీఎస్కేలో ప్రధానంగా రెండు వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి ఎంహెచ్టి, అంటే మొబైల్ హెల్త్ టీమ్. దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4ని కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎంహెచ్సి టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక డిఏసి మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది పిఎస్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ, ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు, 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో పిఎస్సిలో సిఎస్సిలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి ఆ 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేరు దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే

0: ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నాలుగవ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బీఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్, ఆర్బీఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బీఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారి ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడికి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్, మే, జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 టు 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుడిని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సీకి కానీ సిఎస్సీకి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సార్లు విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానెట్టి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్, ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ఉన్నాయి. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట వైఫల్యాలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా అనడాన్ని ఖండించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభంలోనూ ప్రధాని మోదీ ప్రజలపై ఇంధన ధరల భారం పడకుండా చూశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పరిస్థితులు చక్కబడ్డంతో డీజిల్ సరఫరాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. భారతదేశ అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 9 పూర్తయిన సందర్భంగా నేడు హైదరాబాద్లో 9 జీఎస్టీ దినోత్సవం 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2017 జూలై 1 ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిన ఒక మైలురాయి లాంటి సంస్కరణ అని అభివర్ణించారు. మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ను ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. 30 ఈ పరీక్ష నిర్వహించనుండగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:03. ఇప్పుడు అతనికి అటు ఇటు నాటిక. రచన శ్రీనాథ్, నిర్వహణ సాంబశివరావు కండ్రాతి గారు.
1: ఆకాశవాణి అతనికి అటు ఇటు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ సునీత పాడిన పాటని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్నందిని, శ్రీదేవి, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, హనుమాన్, అయ్యోరి శ్రీహరి, శివరాణి, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ సునీత పాడిన పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట. అర్జున్ రెడ్డి చిత్రం కోసం సమీరా భరద్వాజ్ పాడిన పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, నియాన్ రామ్, దక్షశ్రీ, పెద్దబోయిన సుధాకర్, లలిత, సిరి ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో తర్వాతి పాట భాగమతి చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం. ఈ పాటను వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989705 8.

కార్యక్రమంలో. తర్వాతి పాట భద్రీనాథ్ చిత్రం నుండి రేవంత్ శ్రేయా ఘోషాల్ పాడిన పాటని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి స్నేహ బృందం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కార్యక్రమం తర్వాతి పాట భరత్ అనే నేను చిత్రం కోసం యాజిన్ నిజార్ రీటా పాడిన రామజోగే శాస్త్ర గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కాళాసి బస్తీ నుండి మోకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారెపల్లి కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత, సూరజ్ బలి, జుగల్ కిషోర్, కండేల్వాల్, కవిత, జాడి పెంటయ్య, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం భరత్ అనే నేను చిత్రం నుండి ఈ గీతం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఊసరవెల్లి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ నేహా బేషన్ పాడిన పాట. సాహిత్యం అందించారు అనంత శ్రీరామ్. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు అన్నంరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో. చివరగా రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, సూరజ్ లాల్, ఎండి షాకీర్, షాహిజాది, మెహరూన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, ఇంకా వీరి స్నేహ కుటుంబం. ఇదే పాటను మాకోసం వినిపించమని కోరిన మరి మన ఆకాశవాణి శ్రోతలు దశావత్ శ్రీనివాస్, నరహరి చౌహాన్, రాధా, చందనా నాయక్, దీపక్ నాయక్, వాంకుడత్, సంపత్, సింధు, డాలి, జాను, సాతిర్ల లచ్చాలు, కొండూరి రామచందర్, కరెంటు శివ, శ్రీహరి. కొత్తగూడెం బర్లిపీట్ నుండి రాధాపాసి, రామవరం పంజాబ్ గడ్డ నుండి గొర్రె బాబురావు, వేపలగడ్డ నుండి గిన్నారపు నాగేందర్, సీఎంపీఎఫ్ కాలనీ నుండి జయరావు, కనకమ్మ దంపతులు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ గీతం.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. అనంతరం 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ముందుగా హిందీలో వార్తలు.

0: updates on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం.

శ్రోతలు, ఇంతవరకు మీరు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 10:45 ప్రసారమయ్యే మధురిమ ఆపాత మధుర గీతల కార్యక్రమంలో వింటారు.

పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రన్నడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధురగీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా అగ్గిపిడుగు చిత్రం కోసం ఘంటసాల జానకి ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం విందాం.

ఇక ఈనాటి కార్యక్రమంలో చివరగా దేవత చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపటి మన ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 పత్తి సాగు వివరాలు తెలుసుకుంటారు మన రైతు సమాచారంలో. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు ఆరోగ్య పరీక్షలు జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ రాజేంద్ర కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో చరిత్రలో జరిగిన పోరాటాలు ఎంవి సత్యనారాయణ గారి ప్రసంగం వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 తిరిగి 11:00 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. ఇక 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్ర ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమంలో సీత అనసూయ బృందం పాడిన జానపద గేయాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం. అనంతరం జీవాల పెంపకం మెలకువలు వివరాలు తెలుసుకుంటారు. ఇక చివరగా కాకర సాగు యాజమాన్య ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 55 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెట్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.